శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 31వ తేదీ, సోమవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:56 దాటి 58 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:10 దాటి 16 సెకండ్లు.

0: శ్రోతలు మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా.

పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.

ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

గంగాధరం సురేశం గంగాధరం వృషభవాహనమంచికేశం ఖట్వాంగశూలవరదాభయహస్తమేశం సంసారరోగహరమౌషధం

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు మీరు వింటారు సూక్తి సుధా కార్యక్రమంలో ఎం శ్రీమన్నారాయణమూర్తి గారు సమర్పించిన సూక్తులు వింటారు.

0: మహాభారతం ఒక ధర్మరాశి. మానవుడు తెలుసుకోని పాటించవలసిన ఎన్నో ధర్మాలను ఆ మహితిహాసం చక్కగా నిరూపించింది. ధృతరాష్ట్రుడికి నీతిసారాన్ని నిపుణంగా అందిస్తున్న విదురుడు చెప్పిన మాట ఇది. రాజసభ ఎలా ఉండాలో నిరూపించాడు ఈ పద్యంలో తిక్కన మహాకవి. రాజసభలో ఎందరో అధికారులు, మంత్రులు, దండనాయకులు, రాజోద్యోగులు ఉన్నా పెద్దలైన మహనీయులు కొందరైనా తప్పక ఉండాలి. పెద్దలు అంటే కేవలం వయోవృద్ధులు కాదు. మహారాజు చుట్టూ చేరి ఇచ్చకాలు పలుకుతూ తమ పబ్బం గడుపుకునేవారు ఎంత పెద్ద వయస్సు వారైనా ఏమీ ఫలితం ఉండదు. పైగా వాళ్లంతా రాజును పెడత్రోవ పట్టించి ప్రభుత్వ పాలనను అవినీతిమయం చేస్తారు. అలా కాక మంచి చెడు తెలిసినవారు, రాజుకు, రాజ్యానికి, ప్రజలకు ఏది శ్రేయస్సును కలిగిస్తుందో గుర్తించగలవారు పెద్దలు. వారే ఆర్యులు. అంటే పక్షపాతం లేకుండా సమదృష్టి కలిగి ఉండి తాము పొందిన సమదర్శనం రాజ్య శ్రేయస్సుకు దోహదం చేసేలా బాధ్యత పడగలవారు ఆర్యులు. ఎవరు ఆర్యులో ఎలా గుర్తించగలం అంటే సరి అయిన ధర్మాన్ని చెప్పగలిగిన వారే ఆర్యులు అని మనం తెలుసుకోవాలి. సభలో ఆర్యులు ఉంటే కీలకమైన సమయాల్లో వారు మౌనంగా ఉండరు, ధర్మాన్ని విడమరచి చెప్తారు. ధర్మ నిర్ణయం చేసే విషయంలో మహారాజుకు మార్గదర్శకులై ప్రవర్తిస్తారు. వారు సూచించే అంశాలు అప్పటికీ ఆపద నుంచి గట్టెక్కించేవే కాక ఎప్పటికీ కావలసిన శ్రేయస్సును కలిగించే సార్వకాలిక ధర్మాలుగా ఉంటాయి. సమగ్రమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని తమ అనుభవంతో మేళవించి నిర్మలమైన బుద్ధితో నిష్పక్షపాతంగా ధర్మస్వరూపాన్ని వివరించినప్పుడే వారు ఆర్యులు అనిపించుకుంటారు. అయితే ధర్మాన్ని తెలుసుకునేటప్పుడు, తెలుసుకున్న ఆ ధర్మాన్ని బోధించేటప్పుడు ఆర్యులు గమనించవలసిన అంశం మరొకటున్నది అంటున్నాడు కవి. ధర్మం ఎప్పుడూ సత్యంపై ఆధారపడి ఉంటుంది. సత్యే ధర్మ ప్రతిష్ఠిత అని మన సనాతన సంప్రదాయం నిరూపిస్తోంది. అంతేకాదు సత్యాన్నాస్తి పరో ధర్మ అని కూడా వివరిస్తోంది. సత్యాన్ని మించిన ధర్మం మరేమున్నది గనుక? ఏ ధర్మమైనా సత్యంపై ఆధారపడి ఉండవలసిందే. సత్యాన్ని గాలికి వదిలేసి ధర్మ నిర్ణయం చేస్తే అది నిరర్ధకమే కాదు, అనర్థదాయకం కూడా. సత్యానికి కట్టుబడి ఉండే వ్యక్తి మాత్రమే ధర్మాన్ని సక్రమంగా గుర్తించగలడు, పాటించగలడు. కనుక ఆర్యులు పలికే సత్య ధర్మాలు కలిసి ఉండాలి. ఆ ప్రతి మాట ధర్మము, సత్య సమన్వితము అయి ఉండాలి అంటున్నాడు ఆ మహానుభావుడు. సత్యవాక్కు సమన్వితమైనదే. అయితే ఆ వాక్కును ఏ లక్ష్యంతో వినియోగించాలి అనేది అంతకంటే మహోన్నతమైన అంశం. అది సత్యం అయినంత మాత్రాన సరిపోదు. కొన్ని సందర్భాలలో మానవుడు పాటించే సత్యవాక్కు జాతికి శ్రేయస్సును కలిగించదు. ఆ పలికే మాట ఎంత సత్యమో అంత స్వచ్ఛము కూడా అయి ఉండాలి. స్వలాభ అపేక్ష లేకుండా నిస్వార్థంగా, నిర్వ్యాజంగా పలికినప్పుడే సత్యవాక్కు లోక కళ్యాణానికి దోహదం చేస్తుంది. అదే పదిలపు నిక్కము అయింది తిక్కనగారి మాటల్లో. అలాంటి సత్యము, ఆ సత్యంపై ఆధారపడిన ధర్మము, అలాంటి ధర్మాన్ని నిష్కర్షగా నిర్ణయించి చెప్పగల ఆర్యులు ఉన్న రాజసభ మాత్రమే రాణిస్తుంది. ఆ సభలో జరిగే ధర్మ నిర్ణయాలే విశ్వశ్రేయస్సుకు దోహదకారులు కాగలుగుతాయి.
1: మీరింతవరకు ఎం శ్రీమన్నారాయణమూర్తి గారు సమర్పించిన హితోక్తులు విన్నారు సూక్తి సుధా కార్యక్రమంలో.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడవల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు తొలిదశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్టు సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి పేర్కొంటూ,
1: ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైన భాగం ఆ ప్రాజెక్టులో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్. ఏ గ్రామాలైతే ముంపునకు గురవుతాయో ఆ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించడం అనేది అత్యంత ప్రధానమైన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఈ ప్రాంత ప్రజలకి వరదైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తామని, మరి ఏదైతే ముంపును గురవుతున్న గ్రామ ప్రజలకు కూడా సంతృప్తికరంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తామని నేను.
0: వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వెలుగొండ నిర్వాసితులకు 48 రోజుల్లో 768 కోట్ల రూపాయల పరిహారం అందించినట్టు మంత్రి వివరించారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలో ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నైపుణ్యాభివృద్ది కేంద్రం, మురుగుశుద్ది ప్లాంటు, టాటా భూసార పరీక్షల ప్రయోగశాల భవనాలను కిషన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. సేంద్రీయ సాగులో రాణించిన మహిళా రైతులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య ఏపీటీఎఫ్ సదస్సు 2026లో మంత్రి నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి వారి నైపుణ్యాలను రాష్ట అభివృద్దితో అనుసంధానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం ఏపీఎన్ఆర్టీఎస్ వారధిగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. వైద్య నమూనాలు త్వరగా ప్రయోగశాలలకు చేరడంతో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్తో పాటు ఇతర పరీక్షలు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కార్యకలాపాల్లో స్థానిక గిరిజన యువత భాగస్వామిని పెంచేందుకు 25 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న చిలకలూరిపేట సమీపంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందారు.

0: వింటున్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి ప్రాంతం వాడపల్లిలో ఉన్నటువంటి క్షేత్ర మండలంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు, సందేహం. అటువంటి క్షేత్రంలో ప్రజల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదనేటువంటి ఒక ఆలోచన, అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఇంతటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది.
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 3,42,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10,00,000 రూపాయలకు పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలకు పెంచామని, ధాన్యం కొనుగోళ్లతో పాటు సన్నవడ్లకు అదనపు నగదు అందించామని వెల్లడించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా భట్టిప్రోల్లో రైతు బజార్ నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 49,50,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించడమే రైతు బజార్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోవిదులు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. హిందూస్థానీ భైరవీ రాగాలపనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్తో ప్రశంసలు అందుకున్న ఆదిభట్ల నారాయణదాసు 1945 జనవరి 2వ తేదీన తుదిశ్వాస విడిచారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడపల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 247 లక్షల సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
1: ప్రకటన విన్నారు, శ్రోతలు ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. ఈ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో.

ప్రసార వివరాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఇక 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 డాక్టర్ టి అనిల్ కుమార్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. అలాగే 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ బి ఉషా నవీన్ స్త్రీ వైద్య నిపుణులు గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ కె గోపికృష్ణ గుండె వ్యాధుల వైద్య నిపుణులు గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. 8:45 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు. అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 12:10 12:40 మరియు 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. ఇక 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 3:00 నుంచి సాయంకాలం 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక సాయంకాలం 5:00 అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి. 6:00 హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 సమాచార దర్శిని. 6:35 సినీ రంజని. 6:50 వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. ఇక 8:00 తిరిగి అభిరుచి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. అనంతరం 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 ఈ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రసార వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794 పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ థాయిలాండ్ని 94 తేడాతో ఓడించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ కు చేరుకున్నారు. కిర్గిస్థాన్లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ అధినేతల సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బెక్ అల్లెషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యకుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎస్సీఓలో అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు. శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ భద్రత అనుసంధానత అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం వేర్పాటువాదం తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
1: స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారీ సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ 1 బిలియన్ డాలర్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ 5 బిలియన్ డాలర్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్ వర్ష్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్
0: ఈ సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి అభివృద్ది శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమాపేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ, హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం, 5 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట్ర పట్టణ స్థాయిలో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని గుర్తించారు. ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశో కే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గెహరే ఆపసీ విశ్వాస్ కో దర్శాతా హై. ఆనే వాలే సమయ మే హమ్ దోనో దేశో కీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కే బీచ్ డైరెక్ట్ లింకేజ్ కో ప్రొడక్షన్ ఔర్ కో డెవలప్మెంట్ కో బఢావా దేంగే. హమారా మాన్నా హై కి టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఔర్ సెపరేటిజం పూరే క్షేత్ర కే లియే గంభీర్ చునౌతీ హై. ఇన్కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారా సాజా సంకల్ప రహా హై.
0: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగో

చికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ది రేటు వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ది రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్ లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ది రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంకోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్, చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టన్నెల్ లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2500 మందిలో వందలాది మంది నేపాల్ జలవిద్యుత్ ప్రాజెక్టుల ఉద్యోగులని భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటి వరకు కనీసం 794 మంది మరణించగా 2500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్ లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలను వెలికి తీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మధ్య నేపాల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవేపైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఈవేళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్డ్ కాన్వకేషన్ కు రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదిక పైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచా గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల లొంగిపోయిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్, డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత నెల రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హార్ముజ్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు, పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానమిస్తామని, బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసుల సీఐడి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిజ్ జిల్లాకు చెందిన దివంగత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్ గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027 జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా 6 జట్లతో జరగవలసిన మహిళల టోర్నమెంట్ తొలి ఎడిషన్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం టోర్నమెంట్ లో శ్రీలంక భాగస్వామ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల టీ20 ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్ లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో థాయిలాండ్పై 94 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూల్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్తో జరుగుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటన విజయవంతంగా ముగుచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ది రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ నిన్న

0: థాయిలాండ్ని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాతలహరి విభిన్న కార్యక్రమాల సమాహారమాల ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈనాటి కార్యక్రమాన్ని విందాం. ముందుగా కార్యక్రమంలో వింటారు ప్రబోధ గీతం, ప్రకటనలు, అలాగే సినీ భక్తి గీతం. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 డాక్టర్ టి అనిల్ కుమార్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. ఇక 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ బి ఉషా నవీన్ స్త్రీ వైద్య నిపుణులు గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. ముందుగా విందాం దేశభక్తిని మరియు ప్రబోధాన్ని చాటే ప్రబోధ గీతాన్ని విందాం.

0: శ్రోతలు ప్రభుత్వ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
3: దరమాండ్ షాప్,
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
3: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
3: దరమాండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
2: ప్రకటనలు విన్నారు శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ అని అయ్యార్ మొబైల్ యాప్ లో ఈనాటి ఉదయం ప్రసారాల్లో భాగంగా మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమాన్ని. ఇప్పుడు విన్నా ఈ ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే ఈ ఉదయం 8 బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ప్రభాతలహరి కార్యక్రమంలో సినీ భక్తి గీతం విన్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకతకు ఉద్దేశించి కొన్ని వివరాలు విందాం. ఈరోజు ఆచాడ ఆదిభట్ల నారాయణదాసు జననం, ఆగస్టు 31, 1864, మరణం జనవరి 2, 1945. హరికథ కళాకారుడు సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి హరికథ పితామహాని బిరుదుతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు, తెలుగు నాటకాని కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథ ప్రదర్శనలిచ్చి ప్రజల మన్ననలు పొందిన కళాకారుడాయన. శ్రీమద్ ఆచాడ పదాలు కలిపి శ్రీమద్ మదజ్జాడ నారాయణదాసు గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సాంప్రదాయం. ఇది ఈ రోజుకు సంబంధించిన కొంచెం ప్రత్యేకత సంబంధించిన వివరాలు విన్నారు.

శ్రుతులు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్టంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఉచిత పోషక అల్పాహార పథకంను ఆగస్టు 31 నుంచి రాష్టంలో విడతల వారీగా ప్రారంభించారు. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29 దీనికి 2 రోజుల ముందే

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, మీరు వింటున్నారు ప్రభాతలహరి. సమయం 7:30 కావస్తుంది. కాసేపట్లో వింటారు అనిల్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
1: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
0: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్నే అస్తవ్యస్తం చేస్తుంది.
1: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
0: సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
0: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 9963090230.
2: జెస్టేషనల్ డయాబెటీస్ గురించి అండి. ఈరోజు మనకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఈ షుగర్ అనేది మొదటిసారి ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ మొదటిసారి తెలియడం ఏదైతే ఉందో దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ కన్నా ముందు చెక్ చేసే షుగర్ ఉండదు, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఏమవుతుందంటే షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ మొత్తం కూడా షుగర్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళా ఫ్యూచర్ లో ఇదే పేషెంట్స్ కి మళ్ళా ప్రెగ్నెంట్ అయినారనుకోండి మళ్ళా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఒక 30% పేషెంట్స్ లో మళ్ళా అంటే ఫర్దర్ లైఫ్ లాంగ్ కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే వీళ్ళు హై రిస్క్, వాళ్ళకే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ రావడం జరుగుతుంది. మళ్ళా ప్రెగ్నెన్సీలో దీంట్లో ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ప్రెగ్నెంట్ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు ప్రెగ్నెంట్ కావచ్చు. అయితే వాళ్ళు వేరే, జెస్టేషనల్ డయాబెటీస్ వేరే. టైప్ 1 బికమింగ్ ప్రెగ్నెంట్ అంటాం, టైప్ 2 డయాబెటిక్ బికమింగ్ ప్రెగ్నెంట్ అంటాం. ఫస్ట్ టైం షుగర్ ప్రెగ్నెన్సీలోనే తెలిసేదాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. తర్వాత మనకు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే వాళ్ళలో డెఫినెట్ గా కొద్ది డిఫికల్ట్ లేబర్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ టైమ్ అవన్నీ కూడా కొద్ది ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే బాగా క్లోజ్ ఫాలో అప్ ఉండాలి, లేడీ డాక్టర్ తో క్లోజ్ ఫాలో అప్ ఉండాలి, తర్వాత డయాబెటాలజిస్ట్ తో కూడా క్లోజ్ ఫాలో అప్ ఉంటే డెఫినెట్ గా షుగర్ లెవెల్స్ మంచిగా ఉంటాయి, లాస్ట్ లో మనకు డెలివరీ కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది. అయితే వీళ్ళలో సిజేరియన్ సెక్షన్ అవుతుంది, నార్మల్ డెలివరీ ఉండదు. ఎందుకంటే బేబీస్ ఏవైతే పుడతారో మ్యాక్రోసోమి అంటారు, వాళ్ళ హెడ్ పెద్దగా ఉంటుంది, నెత్తి అనేది పెద్దగా ఉంటుంది, మళ్ళీ వెయిట్ బర్త్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కోసారి నార్మల్ డెలివరీలో బేబీకి ఇంజురీస్ అవ్వడం, మదర్కి ఇంజురీస్ అవ్వడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు వేరే ఫోర్సెప్స్ డెలివరీలు అవి కాకుండా మనకు సిజేరియన్ లోనే చేయడం జరుగుతుంది డెలివరీ. అయితే వీళ్లకు మొత్తం 10 మంత్స్ దాకా, అంటే 9 మంత్స్ కంప్లీట్ నిండే వరకు ఆగే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళలో ఉమనీర్ ఎక్కువ ఉంటుంది, తర్వాత బేబీ హెడ్ పెద్దగా ఉంటుంది. సో వీళ్ళకేంటంటే మనకు 9th మంత్ లోనే 10 డేస్ 12 డేస్ లోనే అడ్మిట్ చేసుకుని ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరికి వస్తుంది జెస్టేషనల్ డయాబెటీస్? యూజువల్ గా లేట్ ప్రెగ్నెన్సీలో, యూజువల్ గా మనకు ఫర్టైల్ ఏజ్ వచ్చేసి 24 to 30 ఏజ్ అంటాం, లేకపోతే 20 to 30 ఏజ్ మధ్యలో. యూజువల్ గా మనకు కింద 26 తర్వాత ఏజ్ నుంచి రిస్క్ స్టార్ట్ అవుతుంది డయాబెటీస్. ఏజ్ అంటే ఎంత ఏజ్ పెరుగుతుంటే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువ లేడీస్ లో. మళ్ళా చిన్న స్టేచర్ అంటే హైట్ తక్కువగా ఉండి వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంతమంది బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అంటారు, అంటే పాత ప్రెగ్నెన్సీలో వాళ్ళకు అబార్షన్లు అవ్వడము, లేకపోతే అంతకుముందు మనకు డెలివరీ అయినప్పుడు డెడ్ బేబీ పుట్టడము, తర్వాత అంతకుముందు కొద్ది డిఫికల్ట్ లేబర్ అవ్వడము, తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఎవరికైనా షుగర్ ఉంది అనుకోండి, మదర్ ఫాదర్ కి షుగర్ ఉంది, లేకపోతే ఇద్దరికి షుగర్ ఉంది. సో పిల్లలకు మనకు లేడీస్ కి వాళ్ళకు ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు వీళ్ళలో భయాందోళన గురవుతారు, అరే షుగర్ ఎందుకు వచ్చింది, ఒకసారి ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వామిటింగ్స్ అవి ఇవి టెన్షన్ ఉంది, మళ్ళీ షుగర్ ఎందుకు వచ్చింది అనేది బాగా మానసిక ఒత్తిడికి గురవుతారు.

వాళ్ళు గురి అవ్వడానికి ఆస్కారం ఇవ్వకుండా రెగ్యులర్ చెకప్ లో ఉంటూ మనకు మందులు వాడుకుంటా ఉంటే డెఫినెట్ గా మనకు జెస్టేషనల్ డయాబెటీస్ అవుట్కమ్ అనేది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ పెరిగింది. తర్వాత వీళ్ళకి ఏంటంటే నార్మల్ చిన్న హాస్పిటల్లో డెలివరీ కాకుండా మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడైతే అనస్థెటిస్ట్, డయాబెటాలజిస్ట్, ఫిజిషియన్, తర్వాత హార్ట్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ ఉన్న ఏరియా, పీడియాట్రిషియన్ ఉన్న ఏరియాలో చేయడం అయితే బెటర్. అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీసే మనకు ప్రెగ్నెన్సీ డయాబెటిక్ పేషెంట్స్ కి ఎప్పటికైనా సేఫ్. తర్వాత పీడియాట్రిషియన్ కూడా కంపల్సరీ ఉండాలి ఆ టైంలో, ఎందుకంటే బేబీస్ పుట్టగానే వాళ్ళకు షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. నియోనేటల్ హైపోగ్లైసిమియా అంటారు, వాళ్ళకు షుగర్ చెక్ చేస్తారు. అంటే పుట్టగానే షుగర్ చెక్ చేస్తారు, 20-25 ఉండే అవకాశం ఉంది. ఒక చిన్న గ్లూకోజ్ పెడితే మళ్ళా పిల్లలు మంచిగా అవుతారు. సో కంపల్సరీ పీడియాట్రిషియన్ ఉండాల్సి ఉంటుంది డెలివరీ టైంలో, వీళ్ళందరూ కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే మొత్తం ప్రెగ్నెన్సీలో బ్యాలెన్స్డ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనకు యూజువల్ గా వేరే పెద్దవాళ్ళ షుగర్ పేషెంట్స్ లో ఎప్పుడైనా డైట్ కంట్రోల్ అంటుంటాం. ఇందులో ఏంటంటే ప్రెగ్నెన్సీలో డైట్ కంట్రోల్ చేయడం రాంగ్ అవుతుంది. డైట్ మనం ఫుడ్ క్యాలరీస్ తగ్గించేసినాం అనుకోండి, రెండు ప్రాణులు, మదర్ బేబీ, సో దాంట్లో క్యాలరీస్ సరిపోవు. సో యూజువల్ గా ఏంటంటే మనకు ఫస్ట్ ట్రైమిస్టర్, ఫస్ట్ 3 నెలల టైం ఏదైతే క్యాలరీస్ ఇస్తామో సెకండ్ 3 నెలల్లో పెంచిస్తాము. ఒక పర్ డే మనకు 400-500 క్యాలరీస్ పెంచిస్తాము. ఇంకా లాస్ట్ ట్రైమిస్టర్ లో అయితే ఇంకెక్కువ క్యాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే కడుపు నిండా తీసుకోవాలి ఫుడ్, ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకోవాలి ప్రెగ్నెంట్ మదర్స్.

అంటాం, ఎక్కువ రొట్టెలు, జొన్న రొట్టెలు గానీ, గోధుమ రొట్టెలు గానీ, ఉప్మా గానీ, కడుపునీళ్ళు లేదు ఇంకా రెండు రొట్టెలు పెంచుకోవచ్చు, లేకపోతే ఉప్మా తీసుకుని దాంట్లో పెరుగు మజ్జిగను తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి. కానీ నైట్ టైం రైస్ క్వాంటిటీ అయితే తగ్గియాలి, మధ్యాహ్నం మాత్రం రైస్ హెవీగానే తీసుకొని. తర్వాత ఫ్రూట్స్ కూడా అన్నీ అలవ్ చేయము, సేపు ఒకరోజు, సంతర ఒకరోజు, మోసంబి ఒకరోజు అలవ్ చేస్తాం. తర్వాత వాటర్ మెల్లన్ కూడా తీసుకోవచ్చు వీళ్ళు, పైనాపిల్ లాంటి అవన్నీ కూడా అవాయిడ్ చేపిస్తాము. ఎక్కువ మటుకు సేపు గాని, సంతర గాని, మోసంబి గాని, వాటర్ మెల్లన్ గాని ఇవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అలవ్ చేస్తాం, అంటే కాజు, బాదం, అక్రోట్ అవి కూడా తినమని చెప్తాం, ఒక 6-6 పీసెస్ తీసుకోమంటాము. వీళ్ళకి ఏంటంటే రక్తం ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే రెండు ప్రాణులు కాబట్టి లాస్ట్ లో రక్తం ఎక్కిచ్చే పరిస్థితి కూడా వస్తుంది. సో రెగ్యులర్ గా ఇప్పుడు హీమోగ్లోబిన్ కౌంట్స్ కూడా, 3 మంత్స్ యావరేజ్ షుగర్ చెక్ చేయడము, తర్వాత కంటి చెకప్, రెటినోపతి కూడా ప్రెగ్నెన్సీ పేషెంట్స్ కి చాలా కామన్ గా వస్తుంది. సో పరీక్షలు అనేవి రెగ్యులర్ గా చేసుకుంటూ యాంటీనేటల్ చెకప్స్ రెగ్యులర్ గా మనకు లేడీ డాక్టర్ కి, తర్వాత షుగర్ డాక్టర్ కూడా రెగ్యులర్ గా చూపెట్టుకోవడము, అలా చేసుకుని రెగ్యులర్ గా మనకు ఒక్కోసారి వీలైతే, కొంతమందిలో ఎప్పుడు హై షుగర్ ఉంటే వాళ్ళకి గ్లూకోమీటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా ఎక్కువ తక్కువలు చూపెట్టినా గానీ గ్లూకోమీటర్ డైలీ 3 రీడింగ్స్ అలా తీసుకోమంటాము. బాగా ఫ్లక్చుయేషన్స్ ఉంటే ఒక్కోసారి అడ్మిట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే వీళ్లలో వాల్యూస్ కూడా మనకు 95 లోపాలు ఉండాలి ఫాస్టింగ్ మెయింటైన్ చేయడం, తిన్న తర్వాత 140 లోపాలు ఉంచాలి. అదే పెద్దవాళ్ళకి అనుకోండి 180 వరకు కూడా నార్మల్ అంటాం, తినక ముందు 120 కూడా నార్మల్ అంటాం, కానీ వీళ్లకు 95 లోపల పెట్టాలి. ఎంత షుగర్ డౌన్ ఉండి, ఎంత మనకు హెచ్బిఎంసి 6.5 లోపల ఉండాలంటాం వీళ్ళలో, అదే మనకు పెద్దవాళ్ళలో అయితే 7 లోపల ఉన్నా పర్లేదంటాం. అంటే బాగా టైట్ కంట్రోల్ చేయాలి. ఇది రావడానికి కారణం ఏంటంటే వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందండి. ఒకటి ఓవర్ వెయిట్ వల్ల కావచ్చు, లేకపోతే స్ట్రెస్ వల్ల కావచ్చు, వీళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ పనితత్వం అనేది వీళ్ళలో తక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది కానీ పనితత్వం తక్కువ ఉంటుంది. సో మనకు బయట నుండి ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా ఈ రెసిస్టెన్స్ అనేది మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. కొంతమంది టాబ్లెట్స్ కూడా ఇస్తారు, కొన్ని రీసెర్చెస్ ప్రకారం అయితే టాబ్లెట్స్ కూడా సేఫ్ అనే వచ్చింది. అయినా సరే, ఎప్పటికైనా సరే మనం ఇన్సులినే మొత్తం ప్రెగ్నెన్సీ మొత్తం కూడా ఇన్సులిన్ ఇవ్వడం వల్ల డెఫినెట్ గా 200% అవుట్కమ్ బెటర్ ఉంటుంది. సో కొంతమంది మెట్ఫార్మిన్ అడిషనల్ గా ఇస్తారు, సో దట్ ఇన్సులిన్ డోస్ తగ్గుతుంది, రెసిస్టెన్స్ కూడా తొందరగా మెట్ఫార్మిన్ టాబ్లెట్ తోని బెటర్ ఉంటుంది అనేది ఒక రీసెర్చర్స్ వాదన. కాకపోతే రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, కొంతమంది ఇన్సులిన్ టాబ్లెట్స్ ఇస్తారు, కొంతమంది ఓన్లీ ఇన్సులిన్ ఇస్తారు. కొద్దిగా వేరే స్కూల్ ఆఫ్ థాట్ లో ఏంటంటే ఎప్పుడైనా కంప్లీట్ ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయనే గ్రూపే ఎక్కువగా ఉంది. సో మీరు ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ, రెగ్యులర్ చెకప్ లో ఉంటూ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల డెఫినెట్ గా బెటర్ అవుట్కమ్ ఉంటుంది. అయితే వీళ్ళలో కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒక్కోసారి మనకు 6th-7th మంత్ లోనే అబార్షన్ కావచ్చు, లేకపోతే ఒక్కోసారి బేబీ మనకు మాల్ ఫార్మేషన్స్ ఇవన్నీ కూడా కావచ్చు. సో టిఫా స్కాన్, ఇవి స్కానింగ్స్, తర్వాత దానికి సంబంధించి అన్ని కూడా ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయడం జరుగుతుంది. యూజువల్ గా ఎట్లా డయాగ్నోస్ చేస్తారంటే గ్లూకోజ్ టెస్ట్ అంటాం, గ్లూకోజ్ టెస్ట్ వల్ల డయాగ్నోస్ చేయడం గానీ, మనకు పొద్దున పడిగడుపున రక్తం తీసుకుంటారు, గ్లూకోజ్ ఒక 100 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి, గంట తర్వాత ఒక షుగర్ టెస్ట్, తర్వాత యూరిన్ టెస్ట్, తర్వాత మళ్ళీ ఇంకో గంటకు ఒక యూరిన్ టెస్ట్, ఒక రక్తం టెస్ట్, మళ్ళా గంటకి ఎక్స్టెండెడ్ జీటీటీ అంటాం. అంటే ఒక్కోసారి 4 సార్లు బ్లడ్ శాంపుల్ తీసుకుని అన్నిటికీ వాల్యూస్ ఉన్నాయి. పొద్దున పడిగడుపున 95 దాటితే షుగర్, 1 అవర్ కి 180 దాటితే షుగర్, 2 అవర్స్ కి మనకు 155 దాటితే షుగర్, 3 అవర్స్ కి 140 దాటితే షుగర్. అలా కాకుండా మనం ర్యాండమ్ శాంపుల్ చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా ఒక 50 గ్రామ్స్ గ్లూకోజ్ ఇచ్చి ఒక అరగంటకో గంటకో తీసుకున్నాం అనుకోండి, దాంట్లో వచ్చేసి 120 దాటితే షుగర్ అంటాం. తర్వాత మనకు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేసినాం అనుకోండి, ఫాస్టింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినాం, ఫాస్టింగ్ 95 దాటితే షుగర్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ మనకు 140 దాటితే షుగర్. సో 140 దాటితే ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలంటాం. మనకు 120-125 నుండే షుగర్ స్టార్ట్ అయిపోయినట్టే, 140 దాటింది అంటే ఒక 4 పాయింట్లు ఇన్సులిన్ ఇవ్వడం వల్ల మనకు బెనిఫిషియల్ గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. తర్వాత యూజువల్ గా ఒక 2 టైమ్స్ మనకు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందనుకోండి, అప్పుడు ట్యూబెక్టమీ ఇలాంటివి చేసుకుంటే ఫర్దర్ ప్రెగ్నెన్సీలు రావు కాబట్టి ఫ్యూచర్ లో షుగర్ వచ్చే అవకాశాలు తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఒక 2 ప్రెగ్నెన్సీలో కంటిన్యూస్ గా మనకు షుగర్ ఉందనుకోండి, ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి. తర్వాత మనకు చాలా మందికి ప్రెగ్నెన్సీ తర్వాత, దట్టు జెస్టేషనల్ ప్రెగ్నెన్సీ తర్వాత బాగా వెయిట్ పెరగడం జరుగుతుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ తగ్గించుకోకపోతే మళ్ళా షుగర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఏంటంటే డయాబెటిక్ మదర్స్, మనకు షుగర్ బేబీ బర్త్ అయిపోతుంది, తర్వాత షుగర్ వెళ్ళిపోయిందని చెప్తారు, తర్వాత వాళ్ళు 1 ఇయర్ దాకా షుగర్ టెస్ట్ చేసుకోరు, ఎప్పుడో యూరిన్ బాగా ఎక్కువ వస్తుందని డౌట్ పడి మళ్ళీ షుగర్ టెస్ట్ చేసుకుంటారు. సో ప్రోటోకాల్ ఏంటంటే, మనకు డెలివరీ అయిపోయిన తర్వాత 10 డేస్ తర్వాత కూడా ఫాస్టింగ్ పోస్ట్ లైన్ చెక్ చేసుకోవాలి, దాని తర్వాత 1 మంత్ కి చెక్ చేసుకోవాలి, తర్వాత 3 మంత్స్ కి చెక్ చేసుకోవాలి. ఈ 3 సార్లు రాలేదు షుగర్ అంటేనే ఫర్దర్ లో వచ్చే అవకాశాలు తక్కువ. యూజువల్ గా బార్డర్ లైన్ లో ఉందనుకోండి, వీళ్ళని 2 నెలలకు అట్లీస్ట్ పోస్ట్ లైన్ బ్లడ్ షుగర్ అన్నా చేసుకోమంటాం.
సో దీని గురించి అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ జెస్టేషనల్ మనకు ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ ఉంది, ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోయింది, తర్వాత మనం రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉన్నాం, 3 మంత్స్ వరకు కూడా బార్డర్ లైన్ లో ఉంది, తర్వాత మళ్ళా చెక్ చేసినాం నార్మల్ ఉంది, సో మళ్ళా మనం 1 ఇయర్ తర్వాత షుగర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, అంటే దాని తర్వాత

0: కూడా 6 మంత్స్ కి టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి షుగర్ వచ్చింది ఈ పేషెంట్స్ కి, వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చినాం, తర్వాత డైట్ అవన్నీ చెప్పినాం, అయితే వీళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయినారు అనుకుందాం. సో టాబ్లెట్స్ తీసేసి మళ్ళీ వీళ్ళకి ఇన్సులిన్ ఇవ్వడమే బెటర్ ప్రెగ్నెన్సీ మొత్తం కూడా. సో ఒక రికార్డ్ అనేది మనకి ఏదైతే ఫైల్ ఉందో అది జాగ్రత్త పెట్టుకోవడం, పాస్ట్ హిస్టరీ కూడా మీరు మీ డాక్టర్ కి చెప్పడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంతకు ముందు మీ డాక్టర్ అడిగినా అడగకపోయినా, నాది లాస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు షుగర్ ఉండే సార్, సో 6th మంత్ లో ఉండే షుగర్, ఇట్లా ఇన్సులిన్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా కంప్లీట్ హిస్టరీ ఇవ్వండి. సో దట్ మనకు నెక్స్ట్ టైం ఏం చేయాలనేది డాక్టర్ కూడా మీరు లీడింగ్ ఇచ్చినట్టు అవుతుంది. డెఫినెట్ గా మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మాకు తెలిసి కూడా మా హాస్పిటల్లోనే ఒక పేషెంట్ అయితే 3 టైమ్స్ జెస్టేషనల్ డయాబెటీస్, 3 డెలివరీస్ కూడా, తర్వాత కూడా తనకు షుగర్ రాలేదు. ఒక పేషెంట్ కి ప్రెగ్నెన్సీలో సన్నగా ఉంది, ప్రెగ్నెన్సీలో మనకు కంప్లీట్ గా డయాబెటీస్ ఉండడము, ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోవడము, మళ్ళా రావడము, మళ్ళా లైఫ్ లాంగ్ ఉండడం జరిగింది. సో ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. సో మనం రెగ్యులర్ ఫాలో అప్, రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం వల్ల మనకు జెస్టేషనల్ డయాబెటీస్ యొక్క, అంటే దాని వచ్చినా గానీ మనకు ప్రాబ్లం రాకుండా ఉంటది. జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉండే అవకాశం కూడా ఉంది. సో థైరాయిడ్ డోజ్ ఒక్కోసారి పెరుగుతుంది కూడా పేషెంట్స్ కి. సో థైరాయిడ్ పరీక్షలు ఇంపార్టెంట్ వీళ్ళలో. తర్వాత మళ్ళా కొంతమంది ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ మదర్స్ మరి ప్రెగ్నెన్సీ తర్వాత మేము మిల్క్ ఇవ్వచ్చా లేదా అని, ఇవ్వచ్చు, అదే మనకు ప్రాబ్లం ఏం కాదు, ఇవ్వచ్చు. లాక్టేషన్ లో కూడా మనకేం ప్రాబ్లం కాదు. కొంతమందికి మాత్రం ఇన్సులిన్ కొన్ని రోజులు కంటిన్యూ చేస్తూ ఉంటాం, వాళ్ళకు కూడా లాక్టేషన్ ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు అన్ని మనకు స్మూతర్ ఇన్సులిన్స్ వచ్చినాయి, డిజైనర్ ఇన్సులిన్స్ ఇచ్చినాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంది. సో మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న పేపర్ పెట్టుకుని మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా రాసి పెట్టుకోండి. సో దట్ మనం సింపుల్ గా బ్రీఫ్ గా అడిగితే ఆపోజిట్ చెప్పే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చెప్తారు. మనం ఒకటే క్వశ్చన్ 5-6 సార్లు అడిగి విసిగించే బదులు ఒక చిన్న పేపర్ రాసుకుని అన్ని క్లియర్ గా తెలుసుకోవడం. ఎందుకంటే ఈ డయాబెటీస్ సంబంధించి అవగాహన అనేదే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసే మనకు అవగాహన, ఎడ్యుకేషన్, అవగాహన ఉండి మనం ఫాలో కావడం అనేది రెండో రకం. సో ఈ మధ్యలో పర్సంటేజ్ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటీస్ స్టార్టింగ్ లో ఏంటంటే 3-4% ఉండే, ఇప్పుడు 8-9% అయింది డయాబెటిక్ మదర్స్ లో. అందుకోసం ఏం చేస్తున్నారు, ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 మంత్స్ లో ఒకసారి చెక్ చేస్తున్నారు, అంటే రూటీన్ గా. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ లో మిడ్ లో కూడా చెక్ చేయడం, లాస్ట్ ట్రైమిస్టర్ లో అయితే కొద్దిగా వెయిట్ ఎక్కువన్నా, కొద్దిగా ఏజ్ ఎక్కువన్నా, రిస్క్ లాగా అనిపించినా వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది, షుగర్ ఉందా లేదా అని నిర్ధారణ. సో గ్లూకోజ్ టెస్ట్ ఇవ్వడము, ఇవన్నీ చేయడము, ఒక్కోసారి ఉమ్ము నీరు ఎక్కువ ఉంటే కూడా స్కాన్ రిపోర్ట్స్ బట్టి కూడా వీళ్ళకు షుగర్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి మనకు ఒకటి సేమ్ మళ్ళీ ఐరన్, కాల్షియం ఇవైతే చాలా ఇంపార్టెంటే, ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవాలి. లాస్ట్ లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్ లోనే డెలివరీ చేసుకోవాలి. మనం ఏదో చిన్న ప్లేస్ లో మాత్రం ఎప్పుడు ప్లాన్ చేయకండి, ఎందుకంటే ఇమీడియట్ గా బేబీకి ప్రాబ్లం వచ్చినా, మదర్ కి ప్రాబ్లం వచ్చినా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా గానీ మనకు ఇమీడియట్ గా అందుకుంటే మనకు అవుట్కమ్ మంచిగా ఉండే అవకాశాలు ఉంటాయి.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ,
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు మీరు ఇంతవరకు డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్ గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి ఉదయం ప్రసారాల్లో భాగంగా మీరు వింటున్న ఈ కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
8: శ్రోతలు ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట.

0: స్వయం కృషి చిత్రం నుంచి చాలా అందమైన పాట విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించింది. గేయ రచన సీతారామ శాస్త్రి, సంగీతం రమేష్ నాయుడు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి నిజామాబాద్.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం స్వాతి ముత్యం చిత్రం నుంచి ఈ పాట.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం.
0: చూడండి

0: ఇందరితో ప్రభాత లహరీ కార్యక్రమంలో ఇప్పుడు వింటారు. సరిగా 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంధి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన, నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి, సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక
4: 29వ భాగం.
5: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ మేడం.
6: భారతి, ఎలా ఉన్నావు నాన్న?
0: ఇప్పుడు బానే ఉంది మేడం.
6: ఓకే,
0: పొమ్మంటారా?
6: పొద్దునే కదా వచ్చావు భారతి, జ్వరం పెట్టుకుని అప్పుడే వెళ్తానంటావు.
0: అంటే పొద్దున్నీ జ్వరం ఏం అనిపించలేదు మేడం.
6: ఓకే,
0: బాడీ కూడా ఫ్రీగానే అనిపిస్తుంది.
6: ఓకే,
0: ఇంటికి వెళ్ళిపోమంటారా?
6: జ్వరం వచ్చినప్పుడు భారతి ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్ లో అయినా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ నైట్ ఏమైనా ఎపిసోడ్స్ ఏమన్నా జ్వరం గానీ ఎక్కువ వచ్చిన ఏదైనా ఇబ్బంది అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నాన్న. సో అందుకని ఏం చేద్దామంటే ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతాం.
0: ఓకే మేడం.
6: ఓకేనా?
0: మెడిసిన్ కంటిన్యూ చేయమంటారా?
6: మెడిసిన్ కంటిన్యూ చేసుకోవాలి. నేను చూస్తాను ఏమేమి మెడికేషన్ ఇచ్చారేమో. అమ్మా సిస్టర్ ఫైల్ తీసుకొని రా అమ్మా. పొద్దున ఇచ్చారు నాన్న నీకు, ఇప్పుడు మళ్ళీ నీకు 4 o'clock అట్లా ఉంటాయి ఇంజెక్షన్స్, అవి ఇస్తారు నీకు. ఓకే, రేపు పొద్దుటి వరకు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఏమన్నా ఎపిసోడ్ ఫీవర్ ఏమన్నా వస్తుందా ఏంటి అనేది చూసుకోవాలి. హార్ట్ బీట్ కూడా అది చూసుకుందాం. ఒకవేళ జ్వరం గనక ఎక్కువ అట్లా అనిపించినా కూడా మళ్ళీ తదుపరి దానికి ట్రీట్మెంట్ ఏంటనేది నేను చూస్తాను. ఇప్పుడైతే నేను డిశ్చార్జ్ చేయడానికి కుదరదు నాన్న.
5: మేడం ఒక రిక్వెస్ట్
6: చెప్పండి.
5: అంటే ఉన్నట్టుండి జ్వరం రావటం ఏమిటి తనకి?
6: ఉన్నట్టుండి కాదు వర్ధన్ గారు, తను ఒక వారం క్రిందట నా దగ్గరకు వచ్చినారు. అయితే వైట్ డిశ్చార్జ్ అని కంప్లైంట్ ఉండే, మనము ఇన్ఫెక్షన్ కోసం అని చెప్పి మనం టెస్ట్ కి పంపించాం కదా, ఆ రిపోర్ట్ లో మనకి కొద్దిగా మైల్డ్ ఇన్ఫెక్షన్ అని ఉంది. సో ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అప్పుడప్పుడు మనకి టెంపరేచర్ రైజ్ అవుతుంది, 100 ఉంది కాబట్టి మళ్ళీ అది ఎక్కువ కాకుండా మనం ముందే కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను అడ్మిట్ చేయటం జరిగింది. సో ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుదాం మనము. ఉంచి దాని తర్వాత నేను నెక్స్ట్ అంటే రేపు మళ్ళీ రౌండ్స్కి వచ్చిన తర్వాత కండిషన్ని బట్టి డిశ్చార్జ్ చేస్తాను నేను. సరేనా
0: మేడం? ఇది ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారా?
6: ఇప్పుడు మనం మెడికేషన్ స్టార్ట్ చేసాం కదా భారతి, సో మోస్ట్లీ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కువ కూడా ఏం లేదు, భయపడాల్సిందేం లేదు, కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటే సరిపోతుంది. సరే భారతి, నేను రేపొద్దున చూస్తాను నాన్న. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి. సిస్టర్స్ టైం టు టైమ్ హార్ట్ బీట్ అవి చూసుకుంటారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. రేపొద్దున కలుద్దాం, ఓకేనా?
0: మీరు ఎలా ఉన్నారో ఇక్కడ స్టాఫ్ కూడా అలాగే ఉన్నారు మేడం.
6: థ్యాంక్ యూ.
0: అంటే పిలవగానే వాళ్ళే చెక్ చేస్తారు, అన్ని మంచి సజెషన్స్ ఇస్తారు.
6: థ్యాంక్ యూ.
0: బాగున్నారు మేడం.
6: థ్యాంక్ యూ సో మచ్. రేపు కలుద్దాం మరి.
0: ఓకే,
6: తీసుకోండి ఫ్రూట్స్, పాలు, బ్రెడ్ అవి పెట్టండి. ఓకేనా?
0: ఓకే మేడం.
6: రైట్.

0: మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు. నేను వద్దాం అనుకున్న రౌండ్స్ కి ఒక చిన్న ఎమర్జెన్సీ వచ్చి ఉండే, అందుకే ఓపీలోనే ఉండిపోయాను. చెప్పండి వర్ధన్ గారు.
0: అంటే అడగొచ్చలేదో తెలియదు నాకు.
1: అడగండి తప్పకుండా, అట్లేం లేదు. ఏ డౌట్ ఉన్నా అడగండి.
0: భారతి పైన ఇప్పుడు రూమ్ లో అడ్మిట్ అయి ఉంది కదా.
1: అవును.
0: ఆరోగ్యంగానే ఉంది, ఫ్రీగానే ఉంది, జ్వరం కూడా వచ్చినట్టుగా ఏం లేదు, రాత్రి నుంచి నార్మల్ గా ఉంది.
1: ఓకే.
0: ఈ టైంలో అంటే తను ఒక బిడ్డకి ఇప్పుడు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. సో ఈ సిచ్యువేషన్ లో తనని ఏ విధంగా నేను చూసుకోవాలి, ఇంకా ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి, ఇప్పుడు వచ్చిన ఇన్ఫెక్షన్ మూలంగా పుట్టుపోయే బిడ్డకి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశము, ప్రమాదం ఏమైనా ఉందా? ఇవన్నీ తన ముందు అడగలేను. భారత జాగ్రత్తలు ఇబ్బంది పడుతుంది, భయపడుతుంది కాబట్టి ఒంటరిగా మిమ్మల్ని కలుద్దామని రావాల్సి వచ్చింది మేడం.
1: కానీ చాలా మంచి పని చేశారు వర్ధన్ గారు. యూజువల్ గా ఏంటంటే జ్వరం ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలలో అశ్రద్ధ చేయకూడదు. చాలా వరకు చాలా మంది గర్భిణీ స్త్రీలు జ్వరం రాగానే ఒక్కొక్కసారి టెంపరేచర్ కూడా చూసుకోరు, తక్కువ అని ఇంట్లో దొరికిన పారాసెటమాల్ టాబ్లెట్ కనీసం అడగాల లేదా అనేది కూడా ఆలోచించరు. చాలా వరకు ఏంటంటే ఇంట్లో మనకి పారాసెటమాల్ టాబ్లెట్ అనేది దొరుకుతుంది, ఎక్కడైనా కూడా పోనీ మెడికల్ షాప్ కి వెళ్ళినా కూడా ఇవ్వటం జరుగుతుంది. సో టక్కువని వేసుకోవటం అనేది చేస్తూ ఉంటారు. కానీ అలా చేసే ముందు ఫస్ట్ ఆ జ్వరం ఎందుకు వస్తుందని కారణాలు తెలుసుకుంటే మంచిది. ఎప్పుడు కూడా ఏ స్త్రీ అయినా గర్భం దాల్చినప్పుడు జ్వరము ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా 100 లేదా 101 టెంపరేచర్ థర్మామీటర్ తో చెక్ చేసుకోవాలి. అలా కడిపడిపోయినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ కరస్పాండింగ్ గైనకాలజిస్ట్ ఎవరైతే చూస్తున్నారో ఇమీడియట్ గా వాళ్ళకి రిపోర్ట్ చేయడం జరగాలి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మూత్రం

0: ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా కామన్ గా మనకు వచ్చే మలేరియా కానీ డెంగ్యూ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటి ఏ కండిషన్ లో అయినా కూడా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా సర్వసాధారణంగా అయితే మూత్రం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, దానివల్ల జ్వరం రావటం అనేది జరుగుతుంది. అలాగే కాకుండా ఈ జ్వరాలు వివిధ రకాలు ఉంటాయి, అంటే మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇలాంటి వల్ల కూడా రావచ్చు. సో మనము హాస్పిటల్కి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే జ్వరానికి సంబంధించిన ఫస్ట్ టెంపరేచర్ ఎంత ఉందో చూస్తారు, దాన్ని బట్టి పరీక్షలు చేయటం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి ఇన్ఫెక్షన్ వలన లేకపోతే మలేరియానా డెంగ్యూనా ఎందుకు లేకపోతే ఇంకేమైనా వైట్ డిశ్చార్జ్ వలన ఏంటి అనేది డాక్టర్ ఎగ్జామిన్ చేయటము, స్కాన్ చేయటము, బేబీ కండిషన్ చూడటము, బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చూడటము చేయటము జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక్కొక్కసారి మనం అశ్రద్ధ చేశామనుకోండి నెలలు నిండకుండా కాన్పు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఉమ్మనీరు సంచి పగిలిపోయి నీరు పోయే అవకాశం ఉంటుంది, అంటే ప్రీ టర్మ్ లేబర్ అంటాం దీన్ని. ఇలాంటివి ఇన్ని సంవత్సరాల తర్వాత అందిన కాన్పు ఒక చిన్న జ్వరం అనుకుని మనము టాబ్లెట్ వేసుకొని సరిపోతుందిలే అనుకున్న జ్వరము అశ్రద్ధ చేస్తే దానికన్నా చాలా దారుణంగా అండ్ ఒక్కొక్కసారి అది కంట్రోల్లో లేకపోతే జ్వరము సరంగా లోపలే బేబీ హార్ట్ బీట్ ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎస్, ఇవన్నీ మనము ఏ పేషెంట్ ముందు డిస్కస్ చేయలేం మనం, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. కానీ మీరు చాలా మంచి పని చేశారు వర్ధన్ గారు, అంటే భారతి గురించి యోగక్షేమంలో, తర్వాత నెక్స్ట్ జ్వరం ఉంటే తల్లికి ఎటువంటి ప్రాబ్లం రావచ్చు, తర్వాత బేబీకి ఎటువంటి ప్రాబ్లం రావచ్చు అనే అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఎప్పుడైనా కూడా తరచుగా మూత్రంకి వెళ్ళటము లేదా ఇంటి దగ్గర చలి జ్వరము థర్మామీటర్తో చూసినప్పుడు 100 కన్నా ఎక్కువ, అంటే 101 డిగ్రీ ఫారెన్ హీట్ ఉన్నా లేదా 38.3 సెంటీగ్రేడ్లు ఉన్నా కూడా, లేదా ఒక 24 గంటల కన్నా ఎక్కువగా అంటే అలాగే జ్వరం తగ్గకుండా ఉన్నా కూడా, లేకపోతే సివియర్గా తలనొప్పి పొట్టనొప్పి తెలియకుండా నీరు పోవటము లేకపోతే శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమున్నా కూడా ఒక్కొక్కసారి మనకి నీళ్లు తాగరు వీళ్ళు. సో తెలియకుండా ఏంటంటే డీహైడ్రేషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకే ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలకి 3-4 లీటర్లు నీరు తీసుకోవాలని చెప్పేది. ఒక్కొక్కసారి డీహైడ్రేషన్ అంటే కళ్ళు గుంతలు పడతాము, చర్మం అంతా లోపలికి వెళ్ళిపోయినట్టు, స్కిన్ అంతా డ్రై అయిపోయినట్టు, తర్వాత మూత్రం కూడా డార్క్ గా వస్తుంది కలర్డ్ అని చెప్పడము, ఇవన్నీ ఏంటంటే మనకి బాడీలో నీరు తక్కువైనప్పుడు ఎక్కువగా తీసుకున్నప్పుడు జరిగేవి. డిస్కంఫర్ట్ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి.
1: బిడ్డ పరిస్థితి ఏంటి మేడం ఈ సిచ్యువేషన్?
0: అంతదాకా రావద్దనే నేను చెప్పిన కండిషన్స్ ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా తొందరగా డాక్టర్ని సంప్రదించాలి. ఓకేనా వర్ధన్ గారు? నేను మెడికేషన్స్ అవి రాసిస్తాను. రాత్రంతా కూడా భారతికి జ్వరం అట్లా ఏం లేదు. సో భారతిని కిందకే పిలిపించుకొని స్కాన్ చేసి చెక్ చేసి పంపిస్తాను. ఎందుకైనా మంచిది, ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏ టైంలోనే రండి, లేకపోతే మళ్ళీ ఒక 1 వీక్ గానీ 10 డేస్ గానీ వచ్చేయండి చెకప్ కి. ఓకేనా?
1: ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, నేను తనకు తెలియకుండా వచ్చి మిమ్మల్ని కలిసినట్టుగా తనకు తెలియకుండా కొంచెం
0: చెప్పను. అండ్ చాలా మంచి పని చేశారు, ఎందుకంటే ఏ భర్త అయినా కూడా స్త్రీకి ఇబ్బంది ఉన్నప్పుడు స్త్రీ ఎదుట, అంటే ఆ గర్భిణీ స్త్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమె ఎదుట మాట్లాడకుండా జాగ్రత్తలు పక్కకొచ్చి తెలుసుకోవడం చాలా ఉత్తమం.
1: అది మేడం,
0: మీరు మంచి పనే చేశారు. ఓకేనా? రైట్,
1: పైన రూమ్ లో ఉంటాను మేడం.
0: ఎస్,
1: థ్యాంక్ యూ మేడం.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: ఆ భారతి, ఎలా ఉంది? యాక్చువల్లీ నేనే రౌండ్స్ కొద్దాం అనుకున్నాను, నిన్నే కిందకి పిలిపించడం జరిగింది. స్కాన్ చేసి చెక్ చేసి డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నా. నీకేమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
0: ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఏమి ఇబ్బంది అనిపించలేదు మేడం.
1: రైట్,
0: కాకపోతే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి.
1: రైట్, ముందు మరి బేబీ హార్ట్ బీట్ అది చెక్ చేద్దామా?
0: ఓకే మేడం.
1: చెక్ చేసిన తర్వాత కూర్చున్న తర్వాత నీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, ఓకేనా?
0: ఓకే మేడం.
1: రైట్, చెప్పు నానా భారతి.
0: మేడం, ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏం తినాలి ఏం తినొద్దు అవన్నీ చెప్పారు కదా?
1: అవును.
0: అంటే మరి సడన్ గా ఇలా ఫీవర్ వచ్చినప్పుడు ఫుడ్ లో ఏమైనా చేంజెస్ చేసుకోమంటారా?
1: మంచి ప్రశ్న అడిగావు నానా భారతి. యాక్చువల్లీ జ్వరం వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇంతకు ముందు తినాలని మనకు అనిపించదు. చాలా మంది మనకి అడుగుతూ ఉంటారు, నోరు చేదుగా ఉంది, నాకు ఏం తినబుద్ధి కావట్లేదు, కొంతమందికి వాంతులు వస్తూ ఉంటాయి, అలాగే పడుకున్న చోట పడుకోవాలనిపిస్తుంది. కానీ ఆ టైంలో మనము హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి బాడీకి. ఎందుకు, మనకి జ్వరం రావటం వల్ల ఒంట్లో ఉన్నంత వేడికి మొత్తము చెమట రూపంలో మనకి అదంతా హీట్ అంతా మనకి పోతూ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే మనము తరచుగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో మీకు ఈ 1 వీక్ అంతా కూడా, అందుకే 1 వీక్కి రివ్యూ చెప్తున్నాను మీకు, ఈ 1 వీక్ అంతా కూడా కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తీసుకోవాలి ఖచ్చితంగా. అలాగే
0: కొంచెం వాటర్ తాగేసరికి ఇలా కడుపు ఉబ్బిపోయినట్టుగా అనిపిస్తుంది,
1: అందుకే కొంచెం కొంచెం తీసుకోండి. పోని గ్లాసుల రూపంలో తీసుకోండి, ఒక 8 to 10 గ్లాసెస్ పెట్టుకోండి. చిన్న గ్లాసెస్ కాకుండా ఇంత కొంచెం, అంటే లైక్ ఒక పావు సేర్ అట్లా అంటారు.
0: ఎస్
1: ఎస్, అలాంటివి గ్లాసెస్ లో మీరు 8 to 10 గ్లాసెస్ తీసుకునే ప్రయత్నం చేయండి. కొబ్బరి నీళ్లు తాగండి.
0: మజ్జిగ, లెమన్ వాటర్ అలాంటివి కూడా తాగొచ్చు.
1: తాగొచ్చు, కానీ లెమన్ ఎక్కువ పులుపు పెట్టుకోవద్దు. కొంతమంది పులుపు ఇష్టపడుతూ ఉంటారు నోరు చేదుగుందని చెప్పి అట్లా, అలా కాకుండా కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసుకొని తీసుకోండి. కొబ్బరి నీళ్ళు తీసుకోండి, వాటర్ తీసుకోండి. సాధ్యమైనంత వరకు నీరున్న ఫ్రూట్స్, అంటే కర్బూజా కానీ పుచ్చకాయ కానీ దానిమ్మ కానీ సిట్రస్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి.
0: ఓకే మేడం.
2: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక
3: 29వ భాగం విన్నారు.
2: ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
4: బృందావన్ హాస్పిటల్.
5: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
4: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తుంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు,
5: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
4: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: శ్రోతలు, మీరింతవరకు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ బి ఉషా నవీన్ స్త్రీ వైద్య నిపుణులు గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అనుజ కుమార్. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi arrives in Bishkek on a two-day visit to Kyrgyzstan to attend the SCO summit and meet several SCO leaders on the sidelines. Finance Minister Nirmala Sitharaman says India is likely to sustain economic growth rate of 7% or more in financial year 2026-27. Death toll in Nepal flash flood rises to 794, while

0: ప్రతి సోమవారం మనం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు అందిస్తున్నటువంటి చక్కటి సలహాలు సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ కెంచి గారు. వారిని అడిగి మనం ఈ గుండె వ్యాధికి కారణాలేంటి, ముఖ్యంగా బీపీ ఎందుకు వస్తుంది, ఈ బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఇది ఎవరికి రావచ్చు, వస్తే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం సార్. శ్రోతలందరికీ శుభోదయం.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ హృదయానికి సంబంధించినటువంటి జబ్బులో చూసినట్లయితే ప్రధానంగా ఈ హైపర్ టెన్షన్ అంటాం. ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి?
1: ఓకే సార్. హైపర్ టెన్షన్ అంటే కామన్ లాంగ్వేజ్ లో బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్, తెలుగులో చెప్పాలంటే రక్త పీడనం అంటారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు పట్టణాల్లో సిటీలలో చూసే ప్రాబ్లం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. లేటెస్ట్ గా జరిగిన పరిశోధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో మోర్ దెన్ 30% ఆఫ్ పాపులేషన్ అంటే 30% ప్రజలకు బీపీ ఉంది అని తెలుసుకోవడం జరిగింది. అందుకే దీని యొక్క లక్షణాలు, దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే వచ్చే పరిణామాలు అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా హైపర్ టెన్షన్ అనేది లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలా మందికి మొదట లక్షణాలు ఏమీ ఉండవు, సింప్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. ఎందుకు అంటే మెల్లిమెల్లిగా బాడీ అనేది అడాప్ట్ అవుతుంటది. బీపీ పెరిగిన కొద్దీ బాడీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటది. ఒకేసారి 180 క్రాస్ అవ్వడం గానీ 200 క్రాస్ అవ్వడం గానీ అలా జరిగినప్పుడు మొదటగా తల తిప్పినట్లు అవ్వడము, కొంచెం తల వెనక భాగంలో తల నొచ్చినట్లు ఉండడము, బాగా అలసిపోయినట్లు ఉండడము, గుండె దడదడ అనిపించడము, కొందరికి ముస దమ్ము అంటారు కదా, దమ్ము రావడం గానీ, కొంచెం కళ్ళు మబ్బుగా కనబడడం గానీ అనేది జరుగుతూ ఉంటది. ఇది ఎక్కువ బీపీ ఉన్న వాళ్లకు కనబడే లక్షణాలు. చాలా మంది 50% మందికి మొదట మాత్రం ఎలాంటి లక్షణాలు అనేవి కనబడవు.
0: అయితే మనం ఈ లక్షణాలు కనబడ్డాయి అనుకుందాం సార్, మరి ఈ లక్షణాలు కనబడ్డ తర్వాత దీని పరిణామాలు ఎట్లుంటాయండి?
1: గుడ్ క్వశ్చన్. బీపీ అనేది ముందుగా తెలుసుకోవడం అనేది ఎలా అంటే, అది లక్షణాలు లేకన్నా ముందే తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు గాని 1 ఇయర్ కి గాని కంపల్సరీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో గాని క్లినిక్స్ లో గాని బీపీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బీపీ సింప్టమ్స్ వచ్చేంత వరకు మనం ఆగితే అది చాలా విపరీత పరిణామాలు రావచ్చు. దాంట్లో ముఖ్యంగా అది 4 అవయవాల మీద మనకు దాని పరిణామాలను చూపిస్తుంది. ఒకటి బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ఐస్. వీటిని టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. ఎక్కువ బీపీ చాలా రోజు ఉండడం వల్ల బ్రెయిన్ కి స్ట్రోక్ రావడము అంటే పారాలసిస్ రావడము జరగవచ్చు, హార్ట్కు హార్ట్లో బ్లాకేజెస్ రావడము, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, వాపులు రావడము, ఇది జరుగుతుంటది. కిడ్నీలో మొదటిగా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, అంటే ప్రోటీన్స్ కిందికి రావడాన్ని కిడ్నీ అనేది జల్లెడబట్టినట్లు ఆపుతుంటది అన్నట్లు. ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఫిల్టర్ అనేది ఖరాబ్ అవుతుంది. ఫిల్టర్ ఖరాబ్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రోటీన్స్ బయటకు వెళ్ళిపోయి వాపులు రావడము, కిడ్నీకి సంబంధించిన క్రియాటినిన్ అనేది పెరగడము, దానికి సంబంధించిన కిడ్నీ ఫెయిల్యూర్ రావడము అనేది జరుగుతుంటుంది. ఇంకొకటి కండ్ల మీద కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కళ్ళు చీకట్లు కావడము, మబ్బుగా కనబడము, అలాగే మనం వదిలేస్తే చివరికి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ 4 అవయవాల మీద మన బీపీ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మనము బీపీని ముందుగానే తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, రాకుండా జాగ్రత్తలు పడడం అనేది చాలా ఇంపార్టెంట్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: బాగుంది డాక్టర్ గారు, మీరు అంటూ చాలా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే బీపీ పెరగడం వల్ల వచ్చేటువంటి లక్షణాలలో ముందు బ్రెయిన్, తర్వాత హార్ట్, ఆ తర్వాత కిడ్నీస్, ఇంకా మనం ఊహించేది ఏంటంటే కంటి మీద ఎఫెక్ట్ ఉంటుంది అని. కంటి మీద కంటి చూపిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందని డాక్టర్ గారు చెప్తారు. అయితే డాక్టర్ గారు, మరి ఒకవేళ ఈ

0: లేకుండా చేసుకోవాలి అంటే ఉప్పు తగ్గించడము. ఫ్రూట్స్, వెజిటబుల్స్, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవడము, అంటే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడము. రోజు 30 to 45 మినిట్స్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, మనకి ఏది కుదిరితే అది కంపల్సరీ 30 to 45 మినిట్స్ చేయడం వల్ల రక్తపీడనం పెరగకుండా చూసుకోవచ్చు. అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం అనేది. ఇంకొకటి బరువు పెరగడం. మనము ఆఫ్టర్ 40 ఇయర్స్ బరువుని కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంటుంది. సో ఇది పెరగడం వల్ల కూడా బీపీ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు సమాజంలో ఉన్నది స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ ఉండడము, నిద్రలేమి అనేది ముఖ్య కారణాలుగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇవి కూడా పెరుగుతున్నాయి అన్నట్లు. సో సరిపడా నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడము, వ్యాయామం చేయడం వల్ల మనము వీటిని రాకుండా జాగ్రత్త పడవచ్చు, బీపీ అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు.
1: శ్రోతలు గమనిస్తున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఏంటంటే మీరు ముందుగానే ఈ హైపర్ టెన్షన్ బారిన పడకూడదు అంటే ఎక్సర్సైజ్ చేయండి, అడిక్షన్స్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ లాంటివి కానీ దాన్ని వదిలేయండి, అట్లాగే స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి చక్కటి యోగా, మంచి స్లీప్ ఇట్లాంటి ఉంటే బాగుంటుందని డాక్టర్ గారు చెప్తారు. అయితే డాక్టర్ గారు, ఒకవేళ ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించలేదు, మనకు ఈ విషయాలు తెలియవు అనుకుందాం, ఒకవేళ ఇది వచ్చింది, బీపీ వచ్చింది అంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది?
0: ఓకే, మనము ఇవన్నీ చేసినా గానీ చాలా మందికి 40 ఇయర్స్ దాటిన వాళ్లకు, లేదా డయాబెటీస్ అంటే షుగర్, మధుమేహం ఉన్న వాళ్లకు, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మదర్ ఫాదరు, వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, వాళ్లకు ఉండడం కానీ, అధిక బరువు ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఆల్కహాల్ స్మోకింగ్ కన్సంప్షన్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎక్కువగా పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మొదట స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే స్టేజ్ 1 ప్రీ హైపర్ టెన్షన్, స్టేజ్ 1 స్టేజ్ 2 అని ఉంటుంది. ప్రీ హైపర్ టెన్షన్ అంటే 130 to 140 మధ్యలో ఉండేదాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు, అంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో అలాంటి వాళ్ళు మనము మొదటగా మాట్లాడుకున్న ప్రివెంటరీ మెజర్స్, ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అడిక్వేట్ స్లీప్ ఉన్న వాళ్ళకు అది 130 to 140 ఉన్న వాళ్ళకు అది మేము సజెస్ట్ చేస్తుంటాము. 140 క్రాస్ అయిపోయింది, మనం ఏం చేసినా 140 క్రాస్ అయిపోయింది అంటే కంపల్సరీ టాబ్లెట్ అనేది వాడాలి. చాలా మందికి ఉన్న అపనమ్మకం, అపోహ అనేది ఏంటంటే టాబ్లెట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాలా అనేది. బీపీ అనేది ఒక్కసారి మనకు వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకటి, కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వల్ల రావచ్చు, థైరాయిడ్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు అధికమైన స్ట్రెస్ వల్ల బీపీ పెరగడం వల్ల, అవి కంట్రోల్ చేసుకుంటే ఒక్కోసారి వాళ్ళకు కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రివెంటరీ మెజర్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి చేయడం వల్ల కంట్రోల్ ఉంటుంది. బట్ ఇంకొక క్వశ్చన్ ఏముంటుంది అంటే, బీపీ టాబ్లెట్ వాడుతున్నాము ఇప్పుడు కంట్రోల్లో ఉంది ఆపొచ్చా అంటారు, అది టాబ్లెట్ వాడడం వల్ల కంట్రోల్లో ఉంటుంది అన్నట్లు. సో మనం టాబ్లెట్ ఆపేశాక 1-2 రోజుల్లో మళ్ళీ పెరుగుతుంటది. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, అంటే బాగుంది కదా అని చెప్పి ఆపడం జరుగుతుంటది. సో వాళ్ళకు బీపీ పెరగడము, మళ్ళీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, మనం మాట్లాడుకున్న పరిణామాలు అనేవి వాళ్ళకు వస్తూ ఉంటాయి. స్టేజ్ 2 హైపర్ టెన్షన్, మనం ఏదైతే బ్రెయిన్ మీద హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందో అది 160 క్రాస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకు 2 టాబ్లెట్స్ మొదటగా స్టార్ట్ చేస్తాము మనం. అంటే టాబ్లెట్లు ఎక్కువగా తీసుకొని వాళ్ళకు కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి మనకు, 1, 2, 3 టాబ్లెట్ల కాంబినేషన్ కూడా దొరుకుతుంది. సో వాళ్ళకి తగ్గట్లు, కొందరికి ఉదయం ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది బీపీ, దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి కూడా మనం అడ్జస్ట్ చేస్తాం అన్నట్టు. 2 టాబ్లెట్స్ ఫస్ట్ 2 వారాలకు ఒకసారి చెకప్ చేస్తాము. టాబ్లెట్ పెట్టడం వల్ల మనం అనుకున్న టార్గెట్కి వాళ్ళు వచ్చారా లేదా, 130 కన్నా బీపీ తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. కంట్రోల్ ఉందనుకో మెయింటైన్ చేస్తాం. ఒకవేళ బీపీ 110 కన్నా లో అవుతుంది అనుకోండి, మేమే వాళ్ళకు డోసేజ్ అనేది తగ్గించడం కానీ, టాబ్లెట్ తగ్గించడం కానీ మేమే సజెస్ట్ చేస్తుంటాం అన్నట్లు. అంటే మొదటగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా 2 వీక్స్కి రావడం కానీ, 1 మంత్కి రావడం కానీ అనేది రెగ్యులర్గా అనేది మనము ఫాలోఅప్స్ అనేవి

0: చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలా స్టేజ్ వన్ స్టేజ్ టూని ఇలా ట్రీట్ చేస్తాం. ఒక్కోసారి 200 అబోవ్ రావడము, బాగా విపరీతమైన హెడ్ ఏక్ రావడము ఉన్న వాళ్లకు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. వాళ్లకు గ్రాడ్యువల్గా బీపీని తగ్గించి మళ్ళీ టాబ్లెట్గా కన్వర్ట్ చేసి పంపించడం జరుగుతుంది.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: 24 గంటలు అత్యవసర సేవలు,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
2: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
2: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 8011999990.
3: అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హై బీపీ వల్ల ఈ చక్కెర రావడం లాంటిది ఇట్లా జరుగుతూ ఉంటుంది, వీళ్ళకి మాత్రం మనం ముందే అడ్మిట్ చేసుకుని
0: 200 బీపీ రావడము, సివియర్ హెడ్ ఏక్ రావడము, బ్లర్డ్ విజన్ అంటే కళ్ళు చీకట్లు అవ్వడం గానీ ఇలాంటి ప్రమాదకరమైన సూచనలు కనిపించిన వాళ్ళకి అడ్మిషన్ చేసుకుని బీపీని కంట్రోల్ చేసి టాబ్లెట్ గా పెడుతుంటాం అన్నట్లు. అంతే, ఇవన్నీ ఇది కామన్ కాబట్టి నేను చెప్పినవన్నీ పాటించాలి. మీ పక్కనున్న వాళ్లకు, నైబర్స్ కి గానీ, గ్రాండ్ పేరెంట్స్ కి గానీ, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులలో అంటే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ మెసేజ్ ని పాస్ చేయడం అనేది చేసుకోవాలి. రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకుని ఆరోగ్యంగా ఉండాలి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నానంటే బీపీ అనేది చాలా కామన్, మనం తెలుసుకుంటేనే తెలుస్తుంది ఇనీషియల్ స్టేజెస్ లో. సో తెలుసుకున్నాక దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కంట్రోల్ చేసుకుంటే మనం ప్రమాదకరమైన పరిణామాలను నివారించవచ్చు. సో ముఖ్యమైనగా ఏంటి అంటే తొందరగా గుర్తుపట్టడము, దానికి రాకుండా కంట్రోల్గా ఉండే ప్రివెంటరీ మెజర్స్ అంటే హెల్దీ ఫుడ్, రెగ్యులర్ వాకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గియడము, స్మోకింగ్ తగ్గియడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము అనేవి చేస్తూ ఉండాలి. వీటి చేయడం వల్ల పెద్దగా బీపీ హై రావడము, దానివల్ల వచ్చే పరిణామాలను నివారించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు హెల్త్ యాక్సెస్ ఉండని వాళ్ళు, లైక్ గ్రాండ్ పేరెంట్స్ కానీ, కొందరు నైబర్స్ కానీ, రైతులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, సో ఈ మెసేజ్ని పాస్ చేసి రెగ్యులర్గా బీపీని చెక్ చేసుకోమని శ్రోతలను కోరడం జరుగుతుంది.
3: బోన్ డాక్టర్ గారు, ఈరోజు ముఖ్యంగా ఈ బీపీ అంటే ఏంటి, బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, బీపీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. అండ్ ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
4: శ్రోతలు, మీరు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ గారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు వింటారు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు. ముందుగా విందాం కేజే యేసుదాస్ చిత్ర ఆలపించిన పాట విందాం. అసెంబ్లీ రౌడీ చిత్రం నుంచి సంగీతం కేవీ మహదేవన్.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ అని అయ్యారు మొబైల్ యాప్ లో సినీ రంజని కార్యక్రమాన్ని వింటున్నారు. మీరు విన్న పాట సంకీర్తన చిత్రంలోది. ఇప్పుడు వినండి శుభాకాంక్షలు చిత్రం నుంచి ఈ పాటను.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
3: శ్రోతలు, మీరింతవరకు సినీ రచని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం సరిగ్గా 9 గంటలు. మరి మీరెంతగానో ఎదురు చూస్తున్న కార్యక్రమం హృదయరాగాలు, వాట్సాప్ సినీ గీతాలు. వినే కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరి మీకు నచ్చిన పాటను వినాలంటే 8462245066 అనే నంబరుకు మీ పేరు, ఊరు, నచ్చిన పాటను టైప్ చేసి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయగలరు. శ్రోతలు గమనించాలి, ఒక 2 రోజుల విరామం తీసుకుని మాత్రం ఎస్ఎంఎస్ చేయగలరు. కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళమవుతాం. ఏమంటారు మరి, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఎస్ఎంఎస్ చేయండి, పాట వినండి.

శ్రోతలకి మరోసారి హృదయరాగాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈనాటి మన ఉదయం ప్రసారంలో భాగంగా మీరు వింటున్న ఈ కార్యక్రమం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు హృదయరాగాలు. కార్యక్రమంలో అమ్మ రాజీనామా చిత్రం నుంచి చక్కటి పాటను కోరుతున్న శ్రోతలు వీరు కందకుర్తి గ్రామం రెంజల్ మండలం నిజామాబాద్ జిల్లా రవీంద్రబాబు దుర్పతాభాయి శ్రీజ శృతి స్నేహ ఇంకా వీరి

0: పాట విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా మీరు కోరుకునే సినిమా పాటను కోరుకునే కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం. మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
1: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్
0: ఏకైక కంపెనీ షోరూమ్
1: దరమాండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: హే నేహ,
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: తాతయ్య, ఇది ఏం మొక్క?
8: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
7: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
8: ఎందుకు?
7: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
8: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
7: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, మీకందరికీ తెలిసిన విషయమే 8462245066 అని నంబర్కి మీ ఎస్ఎంఎస్ పంపించి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే వెంటనే ఎస్ఎంఎస్ చేయండి. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వీరు శుభోదయం అంటూ పలకరిస్తున్నారు. మీకు కూడా శుభోదయం అండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త గారు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీరు అడిగిన పాట అందుబాటులో లేనందువల్ల మీకోసం ఒక చక్కటి పాటను ప్రసారం చేస్తున్నాం. పెళ్లి చేసుకుందాం చిత్రం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: మరి ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: విరామం అనంతరం తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

కార్యక్రమంలో జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలు నుంచి పాటను కోరుతున్న శ్రోతలు వీరు జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, శివాజీ, చంద్రకళ, నరసయ్య, పద్మ, ఆనంద్, సరోజిని, శ్రీనివాస్ మరి వీరందరూ కోరుతున్న పాట పెళ్లి పుస్తకం చిత్రం నుంచి. వీరందరి కోసం పాట వినిపిస్తున్నాం, వినండి.

0: శ్రోతలు, మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం.
1: చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
1: నాకు అడ్మిషన్ వచ్చింది.
3: ముఖాన మొటిమల
4: హై బాల్,
3: గజ్జా బబ్బలా
4: హై బాల్,
3: నడుగులో తామరా
4: హై బాల్,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
8: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
7: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
8: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
7: బంగారం ధర తగ్గితే
8: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
9: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
8: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
7: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
8: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
7: బంగారం ధర తగ్గితే
8: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
9: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై.
0: ప్రకటనలు విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. పోతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రిత, నిత్య సంతోషిని, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల ఆలపించింది, సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం సీతారామ శాస్త్రి.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో

0: సుదూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను, ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.
2: విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

హృదయ రాగాలు వింటున్న శ్రోతలకి ఓ గమనిక. సెప్టెంబర్ 1వ తేదీ అంటే మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో కేటరాక్ట్ వల్ల వచ్చే సమస్యల గురించి కంటి వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

అలాగే సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరో కేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రుతులు గమనించాలి. అలాగే సెప్టెంబర్ నెల 2వ తేదీ అదే రోజు బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు.

విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో హృదయ రాగాలు కార్యక్రమాన్ని వాట్సాప్ సినీ గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వీరు నిజామాబాద్ దుబ్బా నుండి సుమలత, విజయ్ కుమార్, సాన్విక, వేదాంశ్, శ్రీనాథ్, కార్తీక్, సంగీత, ప్రియ మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. గానం చిత్ర, ఆర్పి పట్నాయక్ ఆలపించింది.

0: శ్రోతలు, మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం మరో చిన్న విరామం.
1: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: శ్రోతలు, మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. విరామం తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

పల్లి గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు వీరు కిషన్ గంగాధర్, వికాస్, వినీత, జగన్, సన్నీ మరి వీరందరూ తాంబూలాలు చిత్రం నుంచి కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం.

0: వినపాట తాంబూలాలు చిత్రంలోది స్వర్ణలత మను బృందం ఆలపించిన పాట పాటకు సంగీతం రాజ్. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో హృదయ రాగాలు కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
2: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై వినండి, ఆనందించండి.
0: శ్రోతలు ఇప్పుడు వినండి విశ్వరూపం చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు. వీరు ఆకాశవాణి సిబ్బందికి అందరికీ నమస్కారం అంటూ శుభోదయం అంటూ తెలుపుతున్నారు. మీకు కూడా శుభోదయం అండి. వీరు వేల్పూర్ మండలం పడగల్ గ్రామం నుంచి రాగి ప్రభాకర్, తడపాకల మహేందర్, శ్రీనివాస్, గోదావరి శ్రీరాములు, సుశాంత్, రాజేశ్వర్ మరియు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం విశ్వరూపం చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో చేరుగా ఎస్ఎంఎస్ చేసిన శ్రోతలు, వీరు నిజామాబాద్ ఆర్టీసీ కాలనీ నుంచి శుభోదయం అంటూ రాస్తున్నారు, ఎస్ఎంఎస్ చేస్తున్నారు. వీరు పౌర్ణమి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం చిత్ర. కోరుకున్న శ్రోతలు వీరు కవిత, శ్రీనివాస్, విరాన్ష్, విరాట్, సాయి, సవిత, బన్నీ, లక్ష్య, భావన, శ్రీహర్షవర్ధన్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతీ తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ముసారాంబాగ్ వద్ద 52 కోట్ల రూపాయలతో 400 మీటర్ల పొడవునా నిర్మించిన నూతన వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరగనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం 2026కు రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్లకు విశేష స్పందన లభించింది. 2.5 లక్షల పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా ఆదివారం నాటికే 4.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2.64 లక్షల వితంతుల విజ్ఞప్తులే ఉన్నాయి. ఈరోజు దరఖాస్తులకు చివరి రోజు. గత బీఆర్ఎస్ పాలనలో అధికారం ఒక వ్యక్తి ఒక కుటుంబం చేతిలో కేంద్రీకృతమై ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పాలనను పునరుద్ధరించామని భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చికాగోలో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి ఊపును కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటును సాధించే అవకాశముందని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల సురక్షిత తరలింపు కోసం తెలంగాణ భవన్ అధికారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతర సమన్వయం చేస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం తెలంగాణ భవన్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలంగాణ భవన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, హైదరాబాద్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 దాటి 55 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:04 మినిట్స్ 10 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ షోకి స్వాగతం. ఈ షోలో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2026, అంటే ఇప్పటి వరకు టిల్ డేట్ ఈ 26 ఇయర్స్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుందాం. అండ్ ఈ 26 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. నా నెంబర్ 0402324082. అండ్ ఒక అద్రిపోయే పాటతో మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో అల్లు అర్జున్ గారు యాక్ట్ చేసిన సినిమా పరుగు నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ సాకేత్ పాడిన పాట మీకోసం స్టేజ్ చేయండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:39:52 ఎగ్జాక్ట్ గా. ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే టైం అన్నమాట కదా. అందరూ ట్రాఫిక్ లో కొంతమంది వింటూ ఉంటారు, అండ్ కొంతమంది హడావిడిగా ఇంకా టైం అవుతుంది ఇంకా ఆఫీస్కి రీచ్ అవ్వలేదు అనే హడావిడిలో ఉంటారు, కొంతమంది ఇంకా స్టార్ట్ అవ్వకుండా ఉంటారు అలాగా, అప్పుడు ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. రైట్, ఈ హడావిడిలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం మిస్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే లాంగ్ వీకెండ్, రాఖీ ఫెస్టివల్, బ్యాక్ టు బ్యాక్ వీకెండ్ హాలిడేస్ కూడా వచ్చేసాయి కాబట్టి కొంచెం అలా కొంచెం లేజీ మూడ్ నుంచి ఇప్పుడు వర్క్ మోడ్కి స్విచ్ ఆన్ అయ్యే టైం అనమాట ఇది. అండ్ మండే మార్నింగ్ చాలా హెక్టిక్గా ఉంటుంది, మన మైండ్ కూడా చాలా క్లమ్జీగా ఉంటుంది. సో అలా ఉన్న మైండ్ని కొంచెం రిలాక్స్ చేసుకుందాం, పీస్ఫుల్గా ఒక్క 5 సెకండ్లు అలా ఊపిరి ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాం, శ్వాస అలా పీల్చేసుకొని అయిపోద్ది, అంతా బాగుంటుంది, అంతా సూపర్గా జరుగుతుంది అని అనేసుకొని ఒక మంచి పాట వింటే బాగుంటుంది. డే అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మండే అద్దరిపోతే మిగిలిన వీకెండ్ వీక్ డేస్ అన్నీ కూడా సూపర్గా హ్యాపీగా పాజిటివ్గా అలా వెళ్ళిపోతాయని నా ఫీలింగ్ అనమాట. రైట్, 10:30 అలా క్రాస్ అయిపోయింది స్టూడియో క్లాక్లో. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మనం ఈరోజు 2000 నుంచి ఇవాళ వరకు వచ్చిన పాటల్ని, 2026 వరకు, ఈ 26 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఇవాళ ప్లే చేసుకుంటున్నాం. ఈ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ నాకు వాట్సాప్ చేయండి 04023240852 నెంబర్కి. ఆల్రెడీ కొన్ని మెసేజ్లు ఉన్నాయి, మనం చదువుదాం. వరంగల్ సతీష్, వరంగల్ నుంచి సతీష్ సంగీత మనకి మెసేజ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చెర గ్రామం నుంచి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్, లక్ష్మి అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మెసేజ్ చేశారనమాట. జనగాం జిల్లా నుంచి మండలగూడెం గ్రామం నుంచి దివ్యశ్రీ గారు కూడా మనకి మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్ఆర్ చరస్తా నుంచి ఉమా గారు మనకి మెసేజ్ చేశారు, అలాగే రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పారు బిలేటెడ్గా. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా రక్షాబంధన్ విషెస్ బిలేటెడ్గా. అయితే ఈ మెసేజ్ ఎవరు పంపించారంటే పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, సూర్య రేవతి, యశ్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. అండ్ మీ అందరి కోసం ఎస్పీ చరణ్ అండ్ సుజాత పాడిన పాట మనసంతాను వేసిన నుంచి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ 26 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీస్లో ఈ మూవీ కూడా ఉంటుంది. అండ్ పాటలు కూడా చాలా అదిరిపోతూ ఉంటాయి. ఆర్వి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో, ఉదయ్ కిరణ్ గారి సూపర్ హిట్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా మనసంతాను వేసిన నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆయుధం సినిమా నుండి సూపర్ ట్రాక్ విన్నారు. శంకర్ మహాదేవన్ స్వర్ణలత పాడిన పాట వందే మాత్రం శ్రీనివాస్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో 10:23 స్టూడియో క్లాక్ లో. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ఉన్నారు. అండ్ ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2026, ఈ 26 ఇయర్స్ టిల్ డేట్, ఇవాళ వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. ఈ 26 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. మా నెంబర్ 0402324 0852. రమేష్, కళ్యాణి, ఉషశ్రీ, యశోవర్ధన్ కొయ్యలగూడెం గ్రామం నుంచి మనకి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ నిజామాబాద్ జానకంపేట నుంచి ఎం శ్యామ్ లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోము, సోను, అలాగే మహమ్మద్ ఫస్సీ, మొహమ్మద్ జునైద్, జుబైర్, ముఖ్రమ్, నోమాన్, ఫర్హాన్, జకీర్, ఫిజైల్ మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుంచి శ్రీరామ, హనుమాన్లు, వసంత, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. లక్ష్మీ ప్రసన్న అండ్ ఫ్యామిలీ డిస్టిక్ జనగాం నుంచి మనకి మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్ సార్, మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా బెలేటెడ్ గా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అలాగే విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, బబ్బూరి సదానంద గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, వినయ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, కిసర అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకి మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం హరిహరన్ గారు అండ్ సుజాత గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ ఎస్ఏ రాజ్ కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. ఇంతకుముందు మనము జర్నీ సినిమా నుంచి కార్తిక్ గారు పాడిన సూపర్ హిట్ ట్రాక్ విన్నాము. ఇవాళ మనము 2000 నుంచి టిల్ డేట్ ఇవాళ వరకు 2026 ఈ రోజు వరకు రిలీజ్ అయిన అదిరిపోయే సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుందాం. ఈ 26 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని ఏమైనా హ్యాపీగా నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. 0402324082 నెంబర్కి ఆల్రెడీ మనకి మెసేజ్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శుభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వెంకటేష్, నందిపేట్ నుంచి అలాగే వేణు, ఎలుగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ, ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. వన్స్ అగైన్ వెల్కమ్ అండి. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే నమస్తే మేము రాజన్న

జిల్లా జిల్లా ముస్తాబాద్ నుంచి కొడుగంటి శ్రీనివాస సులోచన, సంతోష్, శ్రావణ్, స్రవంతి, భావన, సంజన, మోక్ష, అనీష్ అండ్ మీ అందరి కోసం ఈ 26 ఇయర్స్ లో వచ్చిన ఒక అద్భుత సూపర్ ట్రాక్ స్టే ట్యూన్.

ఇందిరా సినిమా నుంచి ఉదిత్ నారాయణ చిత్ర గారు పాడిన పాట మనం విన్నాము. మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో 10:42 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2026 స్టిల్ డేట్ ఇవాళ వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ 04023240852 నెంబర్ కి మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. గట్కేశ్వర్ నుంచి పద్మశాలి, జాలిగం, లోకేష్, సన్నీ, వికాస్, కనీష్, రాజన్, అలాగే వైష్ణవి, భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీ, కృష్ణ, అయాన్, అన్విక, అలాగే శాంతకుమారి కూకట్పల్లి హైదరాబాద్ నుంచి, సంగీత, శ్రావణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, అలాగే కాశీబుగ్గ వరంగల్ కాశీబుగ్గ నుంచి, నల్ల సుదర్శన్, సరిత, విన్నయ్, పూజ, లోహిత్,

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. వివిధ భారతి హైదరాబాద్ కి నమస్తే. నమస్తే అండి. నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. ఈ రోజు మనము 2000 నుంచి 2016 ఇవాళ వరకు వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. వరంగల్ కాశీబుగ్గా నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, అలాగే హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తలాలపల్లి గ్రామం నుంచి జేరిపోతుల బుచ్చయ్య అండ్ అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి ఈ మెసేజ్ లో ఉన్నారు. నల్గొండ జిల్లా చెన్నపేట మండలం చిత్రాలయ విలేజ్ నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణ, మధు, రవి, రాణి, వాణి, నవీన, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, అలాగే సాయి రుత్విక్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం అద్రిపోయే పాటలు ప్లే చేస్తున్నారు. ప్లే చేయాలి మాకు ఇంకొక పాట అంట. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద, ఆయేషా, థ్యాంక్ యూ సార్ అండ్ బెటర్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, మాకోసం కూడా ఒక మంచి పాటని వినిపించండి ప్లీజ్ సార్. ఓకే సార్. ఎవరి మెసేజ్ పెట్టింది అంటే హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్. డెఫినెట్ గా మీ అందరి కోసం, ఇంతమంది సార్ల కోసం మనం ఒక అద్దరిపై పాట ప్లే చేద్దాం. తేజ ఆర్పి డార్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో తేజ గారు, ఆర్పి గారు, తేజ అంటే డైరెక్టర్ ఏమో నాకు తెలిసి, ఆ సినిమాకి డైరెక్టర్ ఆయనే, ఆర్పి గారు అండ్ ఉషా గారు కలిసి పాడిన ఒక సూపర్ హిట్ ట్రాక్ జయం సినిమా నుంచి మీకోసం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 10:56:25 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనము జేమ్స్ సినిమా నుంచి సూపర్ ట్రాక్ ప్లే చేసుకున్నాం. ఆర్పీ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఆర్పీ గారు అండ్ ఉషా గారు పాడిన పాటను ప్లే చేసుకున్నాం. విష్ణు యాదవ్ మనకి మెసేజ్ చేశారు ఎయిర్పోర్ట్ బేగంపేట్ నుంచి. అలాగే చూడవరపు నాగేశ్వరరావు గారు, శశాంక్, గాయత్రి, రమాదేవి, లక్ష్మి, విస్తృత, మహాత్యుతి, సాయి, మాన్విత, సంహృత, గీతానగర్ నుంచి, హైదరాబాద్ గీతానగర్ నుంచి మనకి మెసేజ్ చేశారు. అలాగే సీతమ్మ వాకిట్లో సినిమాల చిత్రంలో పాట కావాలి, డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం ప్లే చేస్తా, బట్ మనకు ఒక టైం బౌండ్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఈ టైం బౌండ్లో చాలామంది చాలా మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి అందులో కొన్నిసార్లు మీ సాంగ్స్ మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రిక్వెస్ట్ చేశారు, డెఫినెట్గా మనం నెక్స్ట్ టైం ప్లే చేయడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ షో ఆయన. సో విత్ దిస్ హ్యాపీ నోట్ ఇవాళ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మండే మార్నింగ్ చాలా హెక్టిక్గా ఉంటుంది, ఆఫీస్కి హ్యాపీగా రీచ్ అవ్వండి. మండే అలా మార్నింగ్ కొంచెం సుకూన్గా స్టార్ట్ చేస్తే వీక్ అంతా కూడా చాలా సుకూన్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గుర్తుకొస్తున్న ఈ షో కూడా మా ఆర్జే కూడా రెడీగా ఉన్నారు, సో బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి. బట్ వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముసారాంబాగ్ లో కొత్త హైలెవెల్ బ్రిడ్జ్ ప్రారంభం కానుంది. మూసీ నదిపై నిర్మించిన ఈ వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. అలంపూర్ జోగులాంబను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి కూడా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇందులో భాగంగా 7.28 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో 1000 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రగతి నివేదిక విడుదల చేసింది. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్దికి సమప్రాధాన్యమిచ్చినట్లు సర్కార్ తెలిపింది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి సీడ్ గణేష్ను పూజించాలని ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన వినాయక ప్రతిమలను ఆవిష్కరించిన ఆయన, 20 కోట్ల మొక్కలు నాటించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కృషిని అభినందిస్తూ తన మద్దతు తెలిపారు. నేపాల్, టిబెట్ వరదల్లో మృతుల సంఖ్య 790కి పెరిగింది. ఈ విపత్తులో 2500 మందికి పైగా గల్లంతయ్యారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక రెస్క్యూ బృందాలతో భారత్ కూడా సహాయక చర్యలు చేపట్టింది. యూరప్ దేశం సైప్రస్ లో పడవ బోల్టా పడటంతో 8 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో 270 మంది ప్రయాణికులు పడవలో ఉన్నారు. 237 మందిని రెస్క్యూ బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇరాన్కు చెందిన 2 రాకెట్ లాంచర్లను అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని

0: భారత్ ద్వీపంలో రాకెట్ లాంచర్లపై విరుచుకుపడింది. సీమైన్లతో కూడిన రాకెట్లను ప్రయోగించేందుకు ఇరాన్ సిద్దమైన నేపథ్యంలో అగ్రరాజ్యం దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో లారక్ ద్వీపం పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు, ఉపరితల ఆవర్తనం వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_Hyderabad ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 50 సెకండ్లుగా వస్తుంది. మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఎందుకంటే ఈ రోజు కూడా అంతే స్పెషల్. డిగ్రీలు లేని గొప్ప మేధావి, పరిశోధనే జీవితంగా సాగించిన గొప్ప రచయిత, అంత్యప్రాసను తెలుగు సినిమా పాటకు అనువుగా, అణుకువుగా అమర్చిన గొప్ప కవి రచయిత ఆరుద్రగారి జయంతిని పురస్కరించుకుని వారిని గుర్తు చేసుకుందాం. మరుపురాని వారి పాటలు వింటూ ఈ రోజు మన వివిధ భారతిలో

ఇలాంటి పాట వింటే మన మనసు కూడా ఊగుతుంది కదా. సరిగ్గా ఇదే రోజు అంటే ఆగస్టు 31, 1925 విశాఖపట్నంలో పుట్టారు భాగవత సదాశివ శంకర శాస్త్రి. అవునండి, ఆరుద్ర అన్నదే ఆయన కలం పేరు. స్కూల్ చదువు పూర్తి చేసుకుని 1942 అంటే 1942 కాలేజీలో చేరడానికి విజయనగరం బాట పట్టారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో 1943 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో బ్యాండ్ బాయ్గా ఉద్యోగంలో చేరారు చదువు ఆపేసి. మరి కవిరాజు తొంగి చూసింది ఎప్పుడంటారు? మాట్లాడుకుందాం.

ఆరుద్ర గారి పాటలు వింటూ నిజంగా మన జగమే మాయగా హాయిగా మారిపోయింది కదా. మనం మాట్లాడుకుంటున్నాము అంత్యప్రాసల గురువు ఆరుద్ర గారి గురించి, వారి జయంతిని పురస్కరించుకుని ఆకాశవాణి వివిధ భారతిలో. మరి 1947 వరకు ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం వదిలేశారు. అదే సంవత్సరం నుంచి 1949 వరకు, అంటే 1949 వరకు ఆనందవాణి అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. తర్వాత తన చిన్నాన్న శ్రీశ్రీ గారి చేయందుకుని తెలుగు సినీ నగరంలోకి అడుగుపెట్టారు ఆరుద్ర. శ్రీశ్రీ గారితో బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ. శ్రీశ్రీ గారి ఆలోచనలతో స్ఫూర్తి పొంది అభ్యుదయ భావాలను అలవర్చుకున్న మేటి రచయిత ఆరుద్ర.

0: రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 14 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం గుర్తు చేసుకుంటున్నాం ఆరుద్ర గారిని. మరి 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు. తొలినాళ్లలో డబ్బింగ్ సినిమాలకే పాటలు రాసే అవకాశాలు ఎక్కువగా వచ్చేవట. అలా ఒక చిత్రంలోని పాటలు రాయడానికి ఆరుద్ర గారు బాంబే వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? హస్రత్ జైపూరిలను కలిశారు. అంత్యప్రాసల్లోని అందాన్ని, మాధుర్యాన్ని రుచి చూపించారు వారిద్దరూ ఆరుద్ర గారికి. ఇక పాటలు రాయడంలో మెళకువలు కూడా అక్కడే నేర్చుకున్నారట.

1950లో బీదల పాటలు చిత్రానికి పాటలు రాయడము, తెరపైన తన పేరు చూసుకోవడం కాస్త చిత్రంగా తోచిందట ఈ పాతికేళ్ల కుర్రాడికి. సరే వచ్చాం, మనమేంటో నిరూపించుకోవడాలు వగరాలు లేవు, ఎందుకంటే అప్పటికే అభ్యుదయ భావాలు శ్రీశ్రీగారి ప్రభావంతో

అలాగనే వంట పట్టించుకున్నారు. చూద్దాం ఇదెన్నాళ్లు సాగుతుందో అనుకున్నారట ఆరుద్ర. అసలు ఎంత సింపుల్ మనిషి కదా, మనం ఒక చిన్న మాట ఎవరైనా చెప్పగానే ఎంతో పొంగిపోతాం. అలాంటిది సినిమాలో పేరు, అంటే ఆ క్రెడిట్స్ లో తన పేరు చూసుకుని కూడా ఆయన ఇంత కూడా తొణకలేదట.

ఒకసారి పి సుశీల గారిని ఇంటర్వ్యూలో అడిగారట, మీరు పాడిన మీకిష్టమైన పాటల్లో టాప్ 5 ఏవి అంటే వారు కొన్ని పాటలు చెప్పారు. అందులో రెండు పాటలు ఆరుద్ర గారు రాసినవే. మరి అందులో ఒక పాట ఇప్పుడు వినిపిస్తాను, ఇంకొక పాట ఇంకాసేపు అయ్యాక, ఎందుకంటే ఆ పాట కూడా ఒక విశేషం ఉంది.

అవకాశాలు మెల్లిమెల్లిగా వస్తున్న రోజులవి ఆరుద్ర గారికి. 1953లో పరోపకారం చిత్రానికి మాటల రచయితగా అవకాశం వచ్చింది. సినిమాకి మాటలు అంటే నా బాధ్యత మరింతగా పెరిగిందే అనుకున్న ఆరుద్ర పరోపకారం చిత్రంతో మాటల రచయితగా కూడా తెలుగు సినిమాకు పనిచేశారు. ఇన్ని చేస్తున్నా కూడా తన సాహిత్యం మరోవైపు కొనసాగిస్తూనే ఉండేవారు.

ఎమ్మెల్యే సిద్ చిత్రం నుంచి ఒక మంచి పాట వినేశాము. ఏం రాజాజీకి పాడింది ఆరుద్ర రచనతో. మరి చిన్న అన్న చేయి పట్టుకుని సినీ రంగంలో అడుగు వేసిన ఆ చిన్నవాడు ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగాడు. శబ్ద ప్రయోగాలలో అందవేసిన చేయిగా మారాడు ఆరుద్ర. సమాజాన్ని దగ్గరగా పరిశీలిస్తూ తన రచనలతో ప్రభావితం చేసిన గొప్ప రచయిత ఆరుద్ర.

వేనోళ్ల కొనియాడబడిన గీతం. ఇది సుశీల గారికి కూడా చాలా ఇష్టమైన పాట. మరి బాపు గారికి ఆరుద్ర రచనలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలియంది కాదు. అందుకే ముత్యాల ముగ్గులోని ముత్యమంతా పాటైనా, శ్రీరస్తు శుభమస్తు అంటూ పెళ్లి పుస్తకంలోని పెళ్లి పాటైనా, తెలుగుదనంతో బాపు గీతలా చెరగని ముద్రలా నేటికీ మన మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 45 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు ఆరుద్ర గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం. త్వమేవహం అంటే నువ్వే నేను అని అర్థం. అక్షరాలే మురిసేట్టుగా రాసిన ఈ సాహిత్యపుటిలో రజాకార్ ఉద్యమం గురించి ప్రజలు అనుభవించిన వెత్తలు చెప్పిన పుస్తకం ఇది. మనసు తాకింది, చదివిన ప్రతివారూ కంటతడి పెట్టారు. సినీ గేయ రచనలు ఆత్రేయగారి సాహిత్య ప్రయాణంలో ఒక పార్శ్వం మాత్రమే. ఒక ప్రముఖుడు అన్నట్టు శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి ఆకృతినిస్తే ఆరుద్ర ఆ అభ్యుదయ కవిత్వంతో ఆటలు ఆడుకున్నాడు, ఆటలు నేర్పారు అని చెప్పి. మరి భక్తి గీతాలు, ప్రబోధ గీతాలు, ప్రణయగీతాలు మాత్రమే కాదు, హుషారైన పాటలకు కూడా చిరునామాగా మారారు కొన్ని రోజుల్లోనే ఆరుద్ర.

అప్పటి వరకు సినిమాలో ఒకటో రెండో పాటలు రాసేవారు ఆరుద్ర. మరి అది మారింది ప్రేమలేఖలు చిత్రంతో. మురళీమోహన్ జయసుధ నటించిన ప్రేమలేఖలు చిత్రంలో అన్ని పాటలు ఆరుద్ర గారే రాశారు. ఆరుద్ర పాట మనతో ఆడి పాడి సరస శృంగార భక్తి గీతాలతో లాలించింది, మురిపించింది. ఏమివ్వగలం మనం ఆరుద్ర గారికి ఇంత మంచి రచనలు మనందరి కోసం రాసినందుకు? వారు రాసిన పాటలు వినడం తప్ప

సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో పాటలు రాయడంలో ఆరుద్ర గారిది అందవేసిన చెయ్యి సినీ ప్రముఖుల ముచ్చట్లలో ఒకసారి దొర్లిన మాటేంటో తెలుసా? వేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలని మనం కనుక రథంగా ఊహిస్తే ఆ రథానికి రెండు చక్రాలు, ఒకరు శ్రీశ్రీ, మరొకరు ఆరుద్ర అనడం గమనార్హం.

సమగ్ర ఆంధ్ర సాహిత్యం, కూనలమ్మ పదాలు, సినీవాలి వంటి కావ్యాలు, ఉద్గీత, సాలభంజికలు వంటి నాటికలు రాసిన మేటి రచయిత ఆరుద్రగారికి 1987 అంటే 1987లో సాహిత్య అకాడమీ పురస్కారంతో ప్రభుత్వం గౌరవిస్తే మన మనస్సుల్లో తెలుగు సినీ రంగంలో సుస్థిర స్థానం కల్పించాము. తెలుగు సినీ విలీలాకాశంలో వెలుగుతున్న అరుణతార, పాటల రారాజు, పదాల సామ్రాట్టు ఆరుద్రగారు, వారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఆరుద్రగారు రచించిన కొన్ని సినీ గీతాలు విన్నాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: Misleading reports circulating on social media, the Supaul District Administration has clarified that the water level of the Kosi River is rising at a normal rate and the Kosi barrage is completely safe. The United States has struck Iranian military targets on Larak Island in the Strait of Hormuz last night. American forces said they targeted two Iranian launchers on Larak Island after Iran's Islamic Revolutionary Guard Corps IRGC troops were seen preparing to launch rockets carrying sea mines into the Strait of Hormuz. Iranian state broadcaster IRIB reported that the attack killed and wounded several Iranian personnel and civilians. Iran has retaliated with IRGC launching ballistic missiles on U.S. bases in Jordan in response to the U.S. strike. The Intermeteorological Department, IMD, has forecast extremely heavy rainfall conditions today in places over Odisha and Chhattisgarh. Very heavy rainfall is also expected during the day over Arunachal Pradesh, Bihar, East Uttar Pradesh, Jharkhand, Nagaland, Manipur, Mizoram and Tripura and Uttarakhand. Benchmark domestic equity indices were trading around 0.5% lower in the forenoon session today. The Sensex declined 390 points to 76,875, while the Nifty lost 150 points to 24,026 when reports last came in. Broad-based selling was seen across most sectors, with media, metal and IT emerging as major laggards. And with that, we end this news bulletin.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చైతన్య స్ఫూర్తిలో ఎవరి గురించి మాట్లాడుతున్నామో చెప్తానన్నాను కదా. మహారాష్టలో 1935 జూలై 1న పుట్టిన విథాబాయి భావ్ మాంగ్ నారాయణ్ గాంకర్ గురించి తెలుసా మీకు ఎవరికైనా? 90 సంవత్సరాల క్రితం ఎక్కడో పండర్పూర్ లో పుట్టిన వారి గురించి మాకేం తెలుసు అని అంటారా? మరి ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్న ఈథా చిత్రం ఈమె జీవిత కథను ఆధారంగా తీస్తున్న బయోపిక్. శ్రద్ధా కపూర్ విధాబాయి పాత్రను పోషిస్తున్నారు. బయోపిక్ తీసేంత ప్రభావితం చేశారా ఈ విధాబాయి? ఏంటి ఆమె జీవిత విశేషాలు చైతన్య స్ఫూర్తిలో చెప్పుకునేంతగా? ఒక పాట వినిపిస్తాను, దాని తర్వాత చెప్తాను.

చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం విధాబాయ్. ఎవరి ఈమె అనంటే ఈమె ఒక నర్తకి. వీరింట్లో అందరూ కళాకారులే. చిన్నతనం నుంచి తాత తండ్రి బాబాయ్లతో ఒక బృందంగా ఏర్పడి నాటకాలు ఆటలు పాటలు ఇవన్నీ చూసేది విధాబాయ్. చదువులో మాత్రం అంతంత మాత్రమే, కానీ స్టేజ్ ఎక్కిందా గజ్జె కట్టిందా ఇక ఆమె నృత్యానికి చప్పట్లు కొట్టని చేతులుండేవి కావు. ప్రత్యేకించి లావణి భదిక్ లాంటి వాటిల్లో నిష్ణాతురాలైంది విధాబాయ్. ఏంటి ఈ లావణి నృత్యం? ఒక్కసారి ఈ బీట్ వినండి, మీకే అర్థమవుతుంది.

అలా ఆ శబ్దానికి తగ్గట్టుగా నృత్యం చేయాలి. అందులో నిష్ణాతురాలైపోయింది విధా. మరి విధాబాయి ప్రదర్శనలు కావాలి అని చెప్పి వాడవాడలా మహారాష్ట్రలో ఎదురుచూసేవారట. మరి దాని తర్వాత ఏం జరిగింది, ఏం చేశారు విధా, మాట్లాడుకుందాం.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 19 నిమిషాలు. మరి మనం విదాబాయి గారి గురించి మాట్లాడుకున్నాం కదా. తమాషా అనే కళాబృందాన్ని స్థాపించి మహారాష్టలోని అన్ని ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చే విదాబాయి అంటే అప్పట్లో ప్రేక్షకులు ఆమె ఆట నాట్యం చూడడానికి టిక్కెట్లు కూడా కొని వచ్చేవారట.

0: మరి విధాకి వివాహమైంది, గర్భవతి అయినా కూడా విధ ఆడడం ఆపలేదు. దీనికి రెండు కారణాలట. ఒకటి ఆర్థిక ఇబ్బందులైతే, మరొకటి ఆమె ప్రదర్శనే కావాలి, ఆమె మాత్రమే కావాలి అన్న ఎందరో కళారాధకుల అభ్యర్థన. అలా 9 నెలల గర్భవతి స్టేజ్ ఎక్కి నాట్యం మొదలుపెట్టింది. నొప్పులు మెదలయ్యాయి. మెల్లిగా స్టేజ్ వెనక్కు వెళ్లి ఎవ్వరికీ తెలియకుండా ఎంత కష్టమో ఒక తల్లికి ఊహించండి. ఒక మాట కూడా, ఒక అరుపు కూడా గొంతు నుంచి రాకుండా ప్రసవించి బొడ్డు తాడును రాయితో, అవునండి రాయితో కోసుకుని పుట్టిన బిడ్డను పక్కన పడుకోబెట్టుకుని మళ్లీ స్టేజ్ మీదకి వెళ్లిపోయింది విధాబాయి.
1: కడుపు నిండిపోయింది మంగళ.

ఎక్కడైనా ఇలాంటి విచిత్రం విన్నామా? పూర్ణ గర్భవతి అయిన విదాబాయ్ ప్రసవించింది స్టేజ్ వెనకాల, మళ్లీ తిరిగి వచ్చి స్టేజ్ ఎక్కేసింది. అసలు ఇలాంటి చిత్రమైన విషయము మనం ఊహకూడా అందంది కదా. తిరిగి స్టేజ్ మీదకొచ్చిన విధాను ప్రేక్షకులు చూసి ఆశ్చర్యపోయారు. గంట క్రితం పూర్ణ గర్భంతో కనిపించిన అమ్మాయి ఇప్పుడేంటి ఇలా కనిపిస్తోందని విదాబాయినే ప్రశ్నించారు. జరిగిన సంగతి తెలుసుకుని వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధత, అంకిత భావానికి ఆశ్చర్యపోయారు

అలా ఆమెకు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత తెలుసుకుని కన్నీరు కార్చారు. అందరూ మురిసిపోయారు, నమస్కరించారు. ఆ మాతృమూర్తికి నమస్కరించి గౌరవంగా సాగనంపారు. మహారాష్ట్ర ప్రభుత్వం కళారంగానికి విదాబాయి చేసిన సేవలను గుర్తించి ఆమె పేరు మీద 2006 నుంచి విదాబాయి నారాయణ్ గాంకర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందిస్తోంది. అశేష కళారాధకులు ఆమెను తమాషా సమ్రాధిని అని గౌరవంగా పిలుచుకుంటారు. అంటే తమాషా సామ్రాజ్ఞి అని అర్థం. ఒక తల్లి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను కూడా పక్కకు పెట్టేసి తన నృత్యాన్ని చూడ్డానికి వచ్చిన వారిని నిరాశపరచకూడదు అన్న వృత్తి ధర్మంతో పచ్చి బాలింతైనా కూడా స్టేజ్ ఎక్కి నర్తించడం గొప్ప విషయమే కదా. వీకెండ్ ఆఫ్ కావాలి, ఇంకా హాలిడేస్ కావాలనే మనలాంటి ఎందరికో ఆమె వర్క్ ఎథిక్స్ ఒక పాఠమే కాదు, ఒక స్ఫూర్తి గీతం కూడా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగు ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. యోగా, మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశ అధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బే కల్లేషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యకుడు సదీర్ జాఫరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమావేశం కోసం మోదీ కిర్గిస్థాన్ లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమావేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్ లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియాయోవ్ తో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్థాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో 2 దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక

మంత్రి చెప్పారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్ లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్దిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్నవారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్ లో కూడా 16 మంది మరణించారు, 546 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు చెప్పారు. గండకి ప్రావిన్స్ లోని త్రిశూలి నది ఉధృతికి ఘాల్చౌక్ చొరోడిని కలిపే వంతెన కొట్టుకుపోయింది. ఉదయం 11:30 సమయంలో వచ్చిన ఈ వరద కారణంగా పృథ్వీ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని గండకి కోసి నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రవాహాన్ని క్రమబద్దీకరించేందుకు వాల్మీకి నగర్ బ్యారేజ్కు చెందిన 36 గేట్లు, కోసి బ్యారేజ్కు చెందిన 20 గేట్లను ఎత్తివేశారు. అయితే గత 24 గంటల్లో 2 నదుల వద్ద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుదో పట్టించే వార్తల నేపథ్యంలో సుపాల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ కోసీ నది నీటిమట్టం సాధారణ స్థితిలోనే ఉందని, బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్తో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం నిస్తార్ తరగతికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెసల్ డిఎస్వి అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తుందని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ్ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగున జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్టపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని, ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్బంగా ఉజ్జయినిలో ఈవేళ మహాకాల్ 5వ అంబారి ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్బంగా భక్తులు మహాకాళేశ్వరుని 5 వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులు విశేషంగా ఆకట్టుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీబజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు.

0: అప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్ లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్ లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతిలో అనూహ్యమైన ఓటమిని చవిచూశారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జోకోవిచ్ పై విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మహిళల టీ20 ఏషియా కప్ టోర్నమెంట్ లో ఈరోజు దుబాయ్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమాపేశమవుతారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్ లోనే నిష్క్రమించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40 మరికొన్ని క్షణాల్లో ఫిలిం గీతాలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జరిగేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముందుగా విన్నాం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో అనురాగ్ కుల్కర్ణి పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇప్పుడు విందాం ఛాంపియన్. ఈ చిత్రంలో రామ్ మిరియాల పాడిన కాసర్ల శ్యామ్ గీతం. సంగీతం అందించారు మిక్కీ జే మేయర్.

జనరంజని. జనరంజనిలో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీదట ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపచ్చు. మరి లేఖలు పంపించవలసిన మా చిరునామా వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్. ఇక ఈమెయిల్ అడ్రస్ నోట్ చేసుకోండి, హెలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLOVIVIDHBHARATIHYD@gmail.com. ఈమెయిల్ చిరునామా మరోసారి HELLOVIVIDHBHARATIHYD@gmail.com. హెలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం.

విన్నపాట దేవర. ఈ చిత్రంలో రామజోగే శాస్త్రి రాశారు. సంగీతం అందించారు అనిరుద్ రవిచందర్. పాడినవారు నకాష్, అజీజ్, ఆకాశ. శ్రోతలందరికీ ఒక గమనిక, ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్ లో మల్చింగ్ పద్దతి అనే అంశం గురించి ఫలపరిశోధన స్థానం కాన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి. 0404 STD కోడ్ 2324085 2324085 3, 0404 STD కోడ్ 2324085 2324085 3. ఈ రోజు రాత్రి 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో

0: అమరన్ చిత్రంలో పాట విన్నారు. రమ్య బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి పాడిన రామజోగి శాస్త్రి గీతమది. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం పుష్ప 2. ఈ చిత్రంలో శ్రేయా ఘోషాల్ పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూసరంబాగ్ లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. 1000 రోజుల పాలన పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ప్రకృతి సంరక్షణ కోసం మట్టి వినాయకులు, సీడ్ గణేషులను పూజించాలని ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోని మూసారంబాగ్ లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల నూతన లోగోలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. వంతెన అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. జోగులాంబ అలంపూర్ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఆయన అనంతరం 6.7 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్న జోగులాంబ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జోగులాంబ రైల్వే గేట్ వద్ద 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరలో ప్రారంభమవుతుందని, భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణే నగరాలకు బుల్లెట్ రైళ్లు వస్తాయని పేర్కొన్నారు. రాష్టంలో 80,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని తెలియజేశారు.
1: ఇంపార్టెంట్ రైల్ హబ్ ఇది గద్వాల్, కాబట్టి దీనికి కనెక్టివిటీ మరి బాగా ఉండాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎవ్రీడే 7,000 మంది ప్యాసింజర్స్ గద్వాల్ ట్రైన్ కు వస్తూ పోతూ ఉంటాం, కాబట్టి ఒక ఇంపార్టెంట్ రైల్వే హబ్ గా మేము గుర్తిస్తున్నాం. సుమారు 34 ట్రైన్లు ఎక్స్ప్రెస్ గాని ప్యాసింజర్స్ గాని ఆగుతూ ఉంటాయి, కాబట్టి దీంట్లో భవిష్యత్తులో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ది జరిగిన తర్వాత మరిన్నిగా ట్రైన్లు ఆపడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రజాప్రభుత్వం 1000 రోజుల పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయమే ధ్యేయంగా రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చామని పేర్కొంది. తలసరి ఆదాయ పెంపుతో పాటు ఐటీ, వ్యవసాయ రంగాల్లో రాష్టం గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది. యంగ్ ఇండియా స్కిల్స్

యూనివర్సిటీ మూసీ పునరుజ్జీవం, కొత్త పరిశ్రమలతో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరించామని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బలమైన పునాదులు వేసినట్టు సీఎంఓ వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకోవడంపై మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను సమర్దవంతంగా అమలు చేశామన్నారు. భారీ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగాల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో రాష్టాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహ భవనాలకు శంకుస్థాపన చేసిన ఆయన వచ్చే విద్యా సంవత్సరానికి నిర్మాణాలు పూర్తి చేసి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, నవోదయ, ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, కబడ్డీ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఇక్కడే చదువుకుని మంచి ప్లేస్మెంట్స్ సాధించాలని ఆకాంక్షించిన ఈ కార్యక్రమంలో ఈ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో నీట్ పీజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 17,626 మందికి గాను 17,143 మంది హాజరై 97.26% హాజరు నమోదైంది. గచ్చిబౌలిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పరీక్ష నిర్వహణ తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్షకు పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేయగా ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా మట్టి వినాయకులు, సీడ్ గణేషులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణపతి ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించిన ఆయన ఇంట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా విఘ్నేశ్వరుడు మొక్కగా ఎదిగి ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కోట్ల మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహించడాన్ని కొనియాడుతూ ఆయన చేపట్టిన ఈ యజ్ఞానికి తమ పూర్తి మద్దతుంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అక్కన్నపేట మండలం కట్కూరులో పర్యటించిన మంత్రి నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి సంక్షేమ పథకాల లబ్దిదారులకు చెక్కులందించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల భూసేకరణకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసిందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పాఠశాలల బలోపేతం, రోడ్ల విస్తరణ, క్రీడల ప్రోత్సాహం, ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ అన్ని రంగాల్లో గ్రామాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 28 నుంచి 30 వరకు నిర్వహించిన క్రీడా ఫిట్నెస్ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. మేజర్ ధ్యాన్ చంద్ జయంతి, ప్రత్యేక క్రీడా పోటీలు, సైకిల్ రన్ల ద్వారా ప్రజల్లో శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించారు. యువతలో క్రీడా చైతన్యాన్ని, ఫిట్నెస్ ను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగాయి. నైరుతి ఋతుపవనాలు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. మంచిర్యాల, నిజామాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలం పనుల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఎస్పీ నరసింహ వెల్లడించారు.

0: కోదాడలో సుమారు 800 ఆటోలకు క్యూఆర్ కోడ్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఆటోల్లో ప్రయాణించేవారు అత్యవసర సమయాల్లో ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే పోలీసులు వాహనాన్ని ట్రాక్ చేసి వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రయాణికులు తమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు పంపించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మూసారంబాగ్ లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబిని నిర్మిస్తున్నామని పెల్లడించారు. 1000 రోజుల పాలన పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ప్రకృతి సంరక్షణ కోసం మట్టి వినాయకులు సీడ్ గణేశులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మరి షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. షో టైం లో ఎలా పాల్గొనాలి మనందరికీ తెలుసు. మేము అడిగే సులభమైన ప్రశ్నలకి జవాబులు పంపించేయడమే మా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి. 0402324085204023248 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం మనందరికి ఎంతో ఇష్టమైన గేమ్ షో క్విజ్ షో షో టైమ్. సో షో టైమ్ లో తొలి ప్రశ్న, కొత్త చిత్రం మల్లీశ్వరిలో, జాగ్రత్తగా వినండి, కొత్త చిత్రం మల్లీశ్వరిలో హీరోయిన్ ఏ ప్రాంతానికి చెందిన యువరాణి? కొత్త చిత్రం మల్లీశ్వరిలో హీరోయిన్ ఏ ప్రాంతానికి చెందిన యువరాణి? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

ఆంధ్రా వాళ్ళలో పాటలో చెప్పినట్టుగా దిల్దార్గా నేను అన్ని పేర్లు చదవలేనేమో, నైరే నైరే అనేస్తాను, కానీ మీరు మాత్రం జవాబులతో దుమ్ము దులిపేశారు. నేను షో టైంలో అడిగాను కొత్తమల్లి సూరి చిత్రంలో హీరోయిన్ ఏ ప్రాంతానికి చెందిన యువరాణి అని. మరి జవాబు ఏంటో తెలుసా? మీరు జపురం. సో రైట్ ఆన్సర్స్ పంపించిన కొందరు శ్రోతల పేర్లు: భూతన్ పూజంపల్లి నుంచి మార్కండేయ అనిత, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, దేవరకొండ నుంచి గోపి, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, ఆలేరు నుంచి అనిత శ్రీనివాస్, నిజామాబాద్ నుంచి జైనుద్దీన్, హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు, వనస్థలీపురం నుంచి బాలరాజు, గజ్వేల్ నుంచి వెంకటేష్, హన్మకొండ నుంచి లక్ష్మి, నిమాని నుంచి పున్న వెంకటేశం, పెడన నుంచి అప్పలరావు, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, వరంగల్ నుంచి బాలకృష్ణ, వెల్లుల నుంచి జాప భూమేశ్వర్, పెద్దాపురం నుంచి త్రిమూర్తులు గుప్తా, అలాగే ఖమ్మం నుంచి కృష్ణకుమారి. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-1-3 లేదా 9-8-9-9-8-5-1-0-2 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 32 నిమిషాలు. షో టైం వింటున్నారు. మరి షో టైం లో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము వివిధ భారతి అనే స్టేషన్ ఆన్ చేశాము. ఈ కుటుంబంలో సభ్యులైపోయామని అంటారా? 0402324082-0402-3248-52-0423-2408-52 ఈ నంబర్ కి మేము అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించేయండి. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక చిన్న పొడుపు కథ. మరి మీ అందరు జవాబులు చెప్పేస్తారనుకుంటా, జాగ్రత్తగా వినండి. ఈయన వస్తే ఎవరైనా సరే నోరు తెరవాల్సిందే. ఎవరబ్బా? ఈయన వస్తే ఎవరైనా సరే నోరు తెరవాల్సిందే. ఎవరది? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం లో ఇందాక నేను అడిగాను, ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఎవరది అని. జవాబు ఆవలింత. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? ఆర్మూర్ నుంచి కళావతి, నిజామాబాద్ నుంచి సిరిజ సంజీవ్, ఆదిలాబాద్ నుంచి సంధ్యా, సికింద్రాబాద్ నుంచి మంగా భాస్కర్, హైదరాబాద్ నుంచి ఉజ్వల, చందనగర్ నుంచి సిహెచ్ విజయ్ కుమార్, బీరెల్లి నుంచి శ్రీనివాస్ విజయ్ కుమార్, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, జగ్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, భూదాన్ పూజంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, తాళ్లరాంపురం నుంచి రాజేంద్ర ప్రసాద్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, అంబర్పేట నుంచి అఖిల, కిరణ్ కుమార్, అలాగే రాధా గారు రైట్ ఆన్సర్ పంపించారు, ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, నాగ్పూర్ నుంచి నాగభూషణరావు, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: దక్కించుకున్నది ఎవరు? తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకుంది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో నేను అడిగాను, తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకుంది ఎవరు అని. జవాబు తెలుసా? కాజియా లిజ్ మెజో. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే, మోరిపల్లి నుంచి శ్రీనివాసరావు, అంకుషాపురం నుంచి సుదర్శన్, సూరారం కాలనీ నుంచి బ్రూస్లీ, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, నెమ్మారి నుంచి హేమలత, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, హుజూరాబాద్ నుంచి గడ్డన్న, నిజామాబాద్ నుంచి వేముల నరసింహారావు, కౌకూరు నుంచి సూర్యశ్రీ, రాజాజీ నగర్ కర్ణాటక నుంచి గణేష్, సుచిత్ర సర్కిల్ నుంచి నంబూద్రి, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్, హుజూరాబాద్ నుంచి మాధురి మయూరి, ఆర్మూర్ నుంచి రాధా, భవానీపేట నుంచి ఇనాయతుల్లా, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి శ్రోతలందరూ ఈ రోజు ఇంత ఆసక్తిగా పాల్గొన్నందుకు అనేక అనేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి. అలాగే పక్క రాష్టాల నుంచి జవాబులు పంపించేవారు, వీలైతే ఇంగ్లీష్లో పంపించండి మీకు కనుక తెలుగు రాకపోతే. అంటే మీరు కన్నడలో చాలా మంది జవాబులు పంపిస్తున్నారు, కన్నడ లిపి తెలుగుకి కాస్త దగ్గరగా ఉంది కాబట్టి ప్రయత్నిస్తున్నాము చదవడానికి, వీలు కాకపోతే ఆంగ్లంలో మాత్రం టైప్ చేసి పంపించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలిలో మళ్లీ కలుద్దాం.

ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైన్స్ రంగంలో ఒక గొప్ప ఆవిష్కరణ. ఇది ప్రపంచానికి పెద్ద వరమే, కానీ సైబర్ నేరగాళ్లకు అంది వచ్చిన అవకాశం, మనలాంటి అమాయకులకు శాపం కూడా. ఇందాక నేను చెప్పినట్టు ఆపదలో వచ్చిన ఫోన్ కాల్స్ నిజానికి ప్రతిసారి మనవారివి కాకపోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన డీప్ ఫేక్ ఆడియో కావచ్చు. మరి ఎలా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి? కోడ్ నేమ్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవాలా? అవి గుర్తు కూడా ఉండవే. ఇలాంటి సమస్యకి సమాధానం కనుక్కుంది 21 సంవత్సరాల తరిణి పద్మనాభుని. ఏం చేసింది, ఏంటా పరిష్కారం, మాట్లాడుకుందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు సాయంత్రం 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్లో మల్చింగ్ పద్దతి అనే అంశం గురించి ఫలపరిశోధన స్థానం కాన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనుజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ నోట్ చేసుకోండి. 040 STD కోడ్ 2324 0852, 2324 0853, 040 STD కోడ్ 2324 0852, 2324 0853. ఈ రోజు సాయంత్రం 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో

శక్తిశిలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి డీప్ ఫేక్ ఆడియో ఉపయోగించి మనకి వచ్చే ఫేక్ కాల్స్ గురించి. మరి తరిణి పద్మనాభుని తాతగారు అమెరికాలో ఉంటారు, వారు కూడా ఇలాగే మోసపోయారు. ఎవరో ఫోన్ చేశారు, మిలియన్ డాలర్ల రూపాయలు పోగొట్టుకున్నారు. చాలా బాధపడ్డారట కుటుంబ సభ్యులు. జీవితకాలపు అనుభవం కూడా పనిచేయలేదు, సరికదా, ఉన్న డబ్బంతా పోయింది. ఇలాంటివి మరొకరికి జరగకూడదని తరిణి అనుకుంది. తరిణి 6వ క్లాస్ నుంచే మెషిన్ లెర్నింగ్ కోర్స్ నేర్చుకుంది. ఇక ఏఐని మంచి కోసం వాడాలి కానీ మోసానికి కాదు కదా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో సరికొత్త స్టార్టప్ పెట్టింది.

జనరంజని. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాము, జనరంజనిలో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపచ్చు. మరి లేఖలు పంపించవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ హెలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD@gmail.com. ఈమెయిల్ చిరునామా మరోసారి HELLO VIVIDHBHARATIHYD@gmail.com. మరి లేఖలు పంపించవలసిన మా చిరునామా కూడా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం మరోసారి సరికొత్తగా మీ ముందుకు రాబోతోంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 39 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి తరిణి పద్మనాభ్ని ఏం కనుక్కుంది ఒక స్టార్టప్ అని చెప్పి ఇందాక చెప్పాను కదా,

2025లో తరిణి శాన్ఫ్రాన్సిస్కో, బెంగళూరు ఈ రెండు నగరాలను కలుపుకుంటూ ఒక స్టార్టప్ టెక్నాలజీని డెవలప్ చేసింది. దాని పేరే డిటెక్ట్ ఇఫ్ AI. దీనివల్ల

చేసుకుని తర్వాత తెలిపే పరికరాలు ఎన్నో ఉన్నాయి, కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా. మరి తరిని కనిపెట్టిన డిటెక్టివ్ ఏఐ ఎలా డిజైన్ చేసిందంటే, ఫోన్ కాల్ వచ్చి మనం మాట్లాడుతున్నప్పుడే ఇది ఫేక్ అన్నది తెలిసిపోతుంది. అమ్మయ్యా అని అనిపిస్తోంది కదా, ఇక సైబర్ నేరగాళ్లు కానీ ఏఐ కానీ ఎవరైనా సరే మనల్ని మోసం చేయలేరన్న దిలాస, ఒక ధైర్యం కూడా వచ్చేసింది. ఏమంటారు?

ఇప్పుడు తరిణి 5 పేటెంట్స్ కి యజమాని. తన టీంలో 10 మంది సభ్యులున్నారు. బ్యాంకింగ్, ఆరోగ్య రంగం, కేవైసీ, టెలికాం, ఇలా వివిధ రంగాలలో తరిణి కనిపెట్టిన యాప్స్ టెక్నాలజీ వాడేటట్టుగా డిజైన్స్ సిద్ధమయ్యాయి. కొన్ని వాడకంలో కూడా వచ్చాయి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం మాట్లాడుకున్నాం తరిణిని. తరిణి డిటెక్టివ్ ఏఐ అనే యాప్ని కనిపెట్టింది. దీనివల్ల ఎన్ని లాభాలు తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆరోగ్య రంగం, కేవైసీ, టెలికాం, ఇలా ఈ రంగాలలో చాలా ఉపయోగపడే యాప్ ఇది. ఏఐతో రూపొందించి మోసానికి వాడడానికి ఉపయోగిస్తున్నారా అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే కదా. మరి ఇలాంటివి రూపొందించి మనకందించిన తరిణికి శుభాభినందనలంటోంది ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఫోన్ కాల్ నిజమైనదే కాకపోవచ్చు. కాస్త ఈ టెక్నాలజీని వాడుకుందాం, సైబర్ నేరగాళ్ల ఆటని కట్టిద్దాం, వారు వాడే ఏఐని ఢీకొట్టి సేఫ్గా ఉందాం.

శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నాను. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్ లో మల్చింగ్ పద్దతి అనే అంశం గురించి ఫల పరిశోధన స్థానం కాన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్

డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలిస్తారు. మరి రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0400 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085232 2324085353 040 ఎస్టీడీ కోడ్ 2324085252 2324085353 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు సాయంత్రం 7:15 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది.

శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసార కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం రేడియో 103.2 MHz న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ఈనాటి మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభం.

అభిరుచి. శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం.

ముందుగా వినండి. శుభ సంకల్పం చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా చక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లత,

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నిన్ను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: రైట్,

శ్రోతలకు ఒక గమనిక. సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో క్యాట్రాక్ట్ వల్ల వచ్చే సమస్యల గురించి కంటి వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.

ఇప్పుడు వినండి తరువాతి పాట. అమ్మాయి బాగుంది చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు కోరుట్ల రామ్నగర్ నుంచి జగిత్యాల జిల్లా బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాఘవాచారి, సూర్యకళ, భాగ్య వీరాచారి, వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలకు ఒక గమనిక. సెప్టెంబర్ అనగా మూడవ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు వివరాలు తెలియజేస్తారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇప్పుడు వినండి తరువాతి పాట. చిత్రం పెదరాయుడు. కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్, కానుగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ మొదలైన వారు.

0: శ్రోతలకు ఒక గమనిక. సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరోసైక్రియాటిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్యకు ఆలోచనలు రావడం, మత్తు పదార్థాలకు బానిస కావడం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: తరువాతి పాట ముగ్గురు మనగాళ్ళ చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట నుండి అడిగట్ల రమేష్, వర్షిణి, ప్రియాంక, వేదశ్రీ, శాంతాబాయ్, రవి, మానస, సమృద్ధ్, గోదావరి, పూజిత, నవీన్ కోరుతున్నారు.

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ అలాగే పీజీ దూర విద్య ఆన్లైన్ ప్రోగ్రాంలలో ప్రవేశాల కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక కోర్సులు, రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉర్దూ అలాగే ఇస్లామిక్, ఇంగ్లీష్, హిస్టరీ, అరబిక్, హిందీ. వీటితో పాటుగా 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ అలాగే కామర్స్, సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా 7 ఏళ్ల డిప్లొమా కోర్సులు అలాగే సర్టిఫికెట్ ప్రోగ్రాంలు ఇంగ్లీష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అలాగే ఉర్దూ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి యూనివర్సిటీలో. ఇక విద్యార్హత, పీజీ ప్రోగ్రాంలకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ కలిగి ఉండాలి అభ్యర్థులు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 10 సెప్టెంబర్ 2026. వెబ్సైట్ వివరాలు www.manumanu.edu.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 10 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.manumanu.edu.in.

గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనగా గేట్ 2027 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ను ఐఐటి మద్రాస్ విడుదల చేసింది. ఇక ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, కామర్స్, సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్లో అనగా వివిధ విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ లేదా డ్యూయల్ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తులకు అర్హులు. అలాగే ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. ఇక అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉంటుంది. అలాగే ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 27. వెబ్సైట్ వివరాలు www.gate2027.iitm.ac.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 27. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.gate2027.iitm.ac.in.

0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ పరీక్ష కోసం దరఖాస్తులు చేసుకోవడానికి కావలసిన అర్హత ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ అలాగే స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ లేదా ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులే ఉండాలి అభ్యర్థులు. ఆన్లైన్ విధానంలో రాత పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 24. వెబ్సైట్ వివరాలు www.ted2dac.aps.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 24. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ted2dac.apcs.in.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: సర్దుబాటు అయింది.
5: దేనికి?
4: చిన్ని ఫీజుకి.
5: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే? ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల

0: అంతే తీసుకోవాలి, అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకుని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
1: ఆర్బీఐ చెబుతుంది
0: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనగా ఎన్ఎఫ్సి హైదరాబాద్ ఏడాది అప్రెంటిస్షిప్ కోసం వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 538. పోస్టుల వివరాలు: ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్, డిప్లొమా ఇంజనీరింగ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్. విభాగాలు లేదా ట్రేడుల వివరాలు: మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్, మెటలర్జికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితరాలు. ఇక దరఖాస్తులు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత: సంబంధిత విభాగాల్లో లేదా ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 16. వెబ్సైట్ వివరాలు www.nfc.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 16. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.nfc.gov.in.

వెస్టర్న్ రైల్వే ముంబై 2026-27 సంవత్సరానికి సంబంధించి వివిధ డివిజన్లు యూనిట్లలో ఖాళీగా ఉన్న స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 64. ఇక క్రీడా విభాగాల వివరాలు. అథ్లెటిక్స్, క్రికెట్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, పవర్ లిఫ్టింగ్, రెజ్లింగ్ తదితరాలు. ఇక విద్యార్హత, ఆయా పోస్టుల ప్రకారం 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఒలింపిక్ గేమ్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి, లేదా వరల్డ్ కప్ లేదా వరల్డ్ ఛాంపియన్షిప్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్, ఛాంపియన్స్ ట్రోఫీలో కనీసం తృతీయ స్థానంలో నిలిచి ఉండాలి అభ్యర్థులు. ఇక క్రీడా ట్రయల్స్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులే. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 30. వెబ్సైట్ వివరాలు www.rrc.wr.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 30. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rrc.wr.com.

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి శాశ్వత రిక్రూట్మెంట్ ప్రాతిపదికన గ్రూప్ బి ఎస్ఎన్టి నాన్ గెజిటెడ్ అలాగే సైంటిఫిక్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఏ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 376. ఇక విద్యార్హత అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్,

0: గేట్ స్కోరును కలిగి ఉండాలి. ఇక గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరగడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 30. వెబ్సైట్ వివరాలు www.recruitment.nic.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 30. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.recruitment.nic.in.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల్లో ఉన్న బ్రాంచుల్లో శాశ్వత ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులకే నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 2482. ఇక తెలుగు రాష్టాల్లో భాగంగా తెలంగాణలో 50 ఖాళీలుండగా ఆంధ్రప్రదేశ్లో 80 ఖాళీలు ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక అభ్యర్థుల ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష, అలాగే భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ 7 సెప్టెంబర్ 2026. వెబ్సైట్ వివరాలు www.bankofbaroda.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 7 సెప్టెంబర్ 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bankofbaroda.bank.in.

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉన్న వివిధ డివిజన్లు అలాగే వర్క్ షాప్లలో 2026-27 సంవత్సరానికి సంబంధించి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తుని కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 1599. ట్రేడుల వివరాలు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, ప్లంబర్, బ్లాక్ స్మిత్, గ్రైండర్, వైర్మెన్, మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ తదితరాలు. విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటీఐలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక ఆయా విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ 15 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు www.rrcbbs.org.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 15 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rrcbbs.org.

armedvehiclesnikam.com ఈ సంస్థకు చెందిన మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, నాన్ ఐటీఐ అలాగే ఎక్స్ ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 162. విభాగాల వివరాలు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్ తదితరాలు.

ఎంపిక. అభ్యర్థుల తుది ఎంపిక విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇక అభ్యర్థుల విద్యార్హత సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 9, 2026. వెబ్సైట్ వివరాలు www.avnl.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 9. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.avnl.co.in.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో సంవత్సరపు కాలానికి ఐటీఐ అలాగే డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 270. విభాగాలు లేదా ట్రేడుల వివరాలు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్ తదితరాలు. ఇక విద్యార్హత సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా లేదా బీఎస్సీ లేదా బీఏ, బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 10, 2026. వెబ్సైట్ వివరాలు www.powergrid.in. ఇక దరఖాస్తులకై చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 10, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.powergrid.in.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిపిసిబి ఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన సంవత్సరపు కాలానికి వివిధ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 51. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత, అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బీటెక్ లేదా పీజీ లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక అభ్యర్థుల తుది ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 7, 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.cpcb.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 7, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.cpcb.gov.in.

0: కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, సిఎస్ఎల్ షిప్ డ్రాఫ్ట్స్మెన్ ట్రైనీ, అలాగే వివిధ మెకానికల్ ఎలక్ట్రికల్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల సంఖ్య 60. ఇక విద్యార్హత, సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆయా పోస్టులను బట్టి పదవ తరగతి ఉత్తీర్ణతతో కూడా వివిధ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఇక అభ్యర్థుల తుది ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 4, 2026. వెబ్సైట్ వివరాలు www.cochinshipyard.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 4, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.cochinshipyard.in.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులకై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఖాళీల సంఖ్య 9124. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత, ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. అభ్యర్థుల తుది ఎంపిక ప్రిలిమ్స్ పరీక్ష, అలాగే మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 31 ఆగస్టు. వెబ్సైట్ వివరాలు www.sbi.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 31 ఆగస్టు. దరఖాస్తులకై సంప్రదించవలసిన వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sbi.bank.in.

ఢిల్లీ ట్రాన్స్కో లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను శాశ్వత రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఇక ఇందుకోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 65. ఇక విద్యార్హత, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. అలాగే 2026 సంవత్సరానికి సంబంధించిన గేట్ స్కోర్తో నియామకాలను చేపడతారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకై చివరి తేదీ సెప్టెంబర్ 1, 2026. వెబ్సైట్ వివరాలు www.dtl.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 1, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.dtl.gov.in.

0: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నోయిడా తెలంగాణ కార్పొరేట్ కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో ఇంజనీర్లు అలాగే మేనేజర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 36. విద్యార్హత, సంబంధిత పోస్టును అనుసరించి అభ్యర్థులు బీఈ లేదా బీటెక్, బీఎస్సీ, పీజీ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ లేదా డిప్లొమా ఉత్తీర్ణతతో దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. షార్ట్ లిస్టింగ్ ఆధారంగా అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 24. వెబ్సైట్ వివరాలు www.rfcl.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 24. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rfcl.co.in.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: చివరగా మీరు విన్న ఈ ప్రకటనతో ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలు కాస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూసీలో 150,000 క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించిన హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను స్థానిక ఎంపీ డీకే అరుణతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. 52 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెన మూసీలో 150,000 క్యూసెక్కుల వరద వచ్చినా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా రూపొందించారు. దీంతో అంబర్పేట మూసారంబాగ్ మధ్య రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయి. అనంతరం అంబర్పేటలో జరుగుతున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.
1: కొంచెం వర్షం వస్తే చాలు, అంబర్పేట బ్రిడ్జ్ ఈడ ముసరంబాగు పోవాలంటే బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు పోతుండే. మీరందరూ సజీవ సాక్షి. ఇక్కడ నుంచి అవతలకి దాటనికి పోయి చాలా మంది కొట్టుకొని పోయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మనం ఇదే అంబర్పేటలో 10 ఎకరాల కూర్చున్న దానికి కూతవేటి దూరంలో ఈ రోజు 10 ఎకరాల పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఇక్కడనే డ్రా తీసి ఈ రోజు పేదల కష్టాలు తెలుసుకుని పేదలకు ఇల్లు కట్టించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముసరం బ్రిడ్జ్ కట్టడమే కాదు, పేదలకు ఇల్లు కట్టాలని ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలను ఈ రోజు మనం ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్నాం.
0: అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఈరోజు జారీ చేసిన లేఖలో రాష్ట్రం నిర్దేశిత ప్రమాణాలు పూర్తి చేసిందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి గాంధీ పేట్ల బుర్జు ఐవీఎఫ్ సెంటర్లలో ఇప్పటివరకు 39,802 మందికి సేవలు అందించినట్టు తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను స్థానిక ఎంపీ డీకే అరుణ్తో కలిసి పరిశీలించారు. ఈరోజు ఉదయం జోగులాంబ గద్వాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా కేంద్ర మంత్రి పరిశీలించారు. కరీంనగర్ను తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. 45వ డివిజన్ మంకమ్మ తోటలో 70 లక్షల రూపాయల యుఐడిఎఫ్ నిధుల అంచనా వ్యయంతో డ్రెయిన్ పైప్ లైన్, సిసి రోడ్డు పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్లో 2వ అఖిల భారత పోస్టల్ ఫార్మా బ్యాడ్మింటన్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు.
2: 11 సర్కిల్స్ నుంచి 60 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 1 మెయిన్ ఈవెంట్ విల్ బి ఇనాగరేటెడ్ బై ఆనరబుల్ ఎంపీ ఫ్రమ్ చెవేళ్ల శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. డిపార్ట్మెంట్ చేపట్టే వెల్ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా ఈ పారా ఈవెంట్స్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యాయి. ప్రీవియస్ ఇయర్ ఛత్తీస్గఢ్ లో ఇవి జరిగాయి, పారా టేబుల్ టెన్నిస్ అండ్ పారా బ్యాడ్మింటన్ ఈవెంట్. రెండో అవకాశం తెలంగాణ సర్కిల్ కు దక్కింది.
0: దేశంలో ఇప్పటికే 300 గిగావాట్లకు పైగా శిలాజరహిత విద్యుత్ సామర్థ్యం సాధించామని, 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎన్ఆర్ఈ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈ సమ్మిట్ 2026 రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న భారత్ ఆర్ఈ సమ్మిట్ ఎక్స్పోకు ముందస్తు ప్రచారంగా ఈ రోడ్ షో నిర్వహించారు.

0: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అల్పనా దుబే, రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒకవైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం 1000 రోజులు పూర్తి చేసుకోవడం సంతోషమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఆయన,
1: మనం ఇచ్చినాక రేషన్ కార్డు ఇచ్చినాం, వారికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాలు 3500 ఇండ్లు మొదటి దశలో, 2000 ఇండ్లు రెండో దశలో ఇచ్చుకొని పేదలకు సొంతింటి కల నిజం చేస్తున్నటువంటి 1000 రోజుల ప్రభుత్వం.
0: రాష్టంలో మహిళల భద్రతపై ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. గురుకులంలో చదివి నర్సుగా సేవలందిస్తున్న యువతి తుక్కుగూడలో దారుణ హత్యకు గురికావడంపై ఆయన స్పందిస్తూ, హత్యానంతరం అత్యాచారం జరిగినట్టు వార్తలు రావడం ఆందోళనకరమన్నారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్దేశిత ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణను సెప్టెంబర్ 1 నుంచి 15 తేదీ వరకు పొడిగిస్తున్నట్టు టీఓఎస్ఎస్ డైరెక్టర్ కె లింగయ్య తెలిపారు. గణేష్ ఉత్సవాలు 2026 సన్నాహాలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, హైదరాబాద్ నగర పోలీసులు, జలమండలి, హెచ్ఎండిఏ, హైడ్రా, విద్యుత్ శాఖలతో పాటు పలు విభాగాల అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ సమావేశం నిర్వహించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. శాసనమండలి కమిటీల ప్రారంభ సమావేశం ఈరోజు శాసన పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్న ఈ భేటీలో అంచనాల కమిటీ, వన్యప్రాణులు, పర్యావరణ కమిటీ, సౌకర్యాల కమిటీ, గ్రంథాలయ కమిటీ చైర్మన్లు సభ్యులకు స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ఏర్పాటు చేసిన పర్మనెంట్ బస్టాప్ ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలు, సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన బాధ్యత అన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ సంఘం అధ్యకులు ఆసిఫ్ బిన్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ, నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: మై బ్యాంక్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. బై ద టైమ్ ఐ వేక్ అప్ ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ మై డిపాజిట్స్. వెన్ ద కస్టమర్స్ కీప్ మీ బిజీ, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
8: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana, more savings, more opportunities.
9: నామ సంఖ్యా 3.9% సంప్రాప్తా, 4,000+ జనాః అధునాపి విలుప్తాః. అపి చ భారతీయ క్రీడకేన అంకుర్ భట్టాచార్య ఇత్యనేన చెక్ గణరాజ్యే WTT ఫీడర్ ఓలోమాక్ స్పర్ధాయాం ప్రథమం పురుష ఏకల విజేత్రి పదం అర్జితం. అథ వార్తాః విస్తరేణ. బిష్కేక్ నగరే కిర్గిస్తాన్ దేశస్య రాష్ట్రపతినా సాదర్

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి ప్రబోధ గీతం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
5: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.

ఇంతవరకు మీరు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు వినండి సినీ రంజనీ.

శ్రోతలకు ఒక గమనిక. సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరో కేర్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు, వాటి నివారణ మార్గాల గురించి యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు సూచనలు, సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలకు ఒక గమనిక. సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు సలహాలు తెలియజేస్తారు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: శ్రోతలకు గమనిక. September 2 బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డెంగ్యూ వ్యాధికి కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన

సినీ రంజని కార్యక్రమం విన్నారు. సమయం 6:50 కావస్తోంది. వ్యవసాయ సూచనలు వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రత్తిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి అంతా కూడా బీటీ ప్రత్తియే. అయితే ఈ బీటీ ప్రత్తిని 2015 నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు 50% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రెఫ్యూజిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మొలను ఆలస్యంగా తీసివేయడం, పంట మొలను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రతి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్ప్రెడర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందడమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక, మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ బెండలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలి దశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకుని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబర్కు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866-37-35-63. ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను, 9866-37-35-63. ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్లయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాం.
0: ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. సంగీతం ఇళయరాజా.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి ప్రసార విశేషాలు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

ప్రసార వివరాలు. ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసార వివరాలు. ముందుగా ఈనాటి మా సాయంత్ర ప్రసారంలో 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీతం, 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి కార్యక్రమాలు, 10:00 మధుర గీతాలు. ఈనాటి మధుర గీతాల్లో నాగూర్బాబు గారు పాడినటువంటి గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ఈనాటి మా ప్రసారాలు ముగుస్తాయి.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధలో ప్రకాష్ గౌడ్ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ప్రభాత లహరి, 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొంటున్న వారు డాక్టర్ నవీన్ నూకల, ఐ స్పెషలిస్టు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 సినీ రంజని, 9:00 హృదయ రాగాలు, 10:00 నుండి 3:00 వరకు తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక 3:00 నుండి 5:00 వరకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారం

రేపటి మా సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు అభిరుచి మరియు 8 గంటలకు కూడా అభిరుచి ఉంటుంది. 5 గంటల 30 నిమిషాలకు లలిత సంగీతం, 5 గంటల 45 నిమిషాలకు 6 గంటల 35 నిమిషాలకు సినీ రంజని ఉంటుంది. ఇక మిగిలిన వార్తలతో పాటు 6 గంటల 30 నిమిషాలకు ప్రబోధ గీతం, తరువాత 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్, 8 గంటల 30 నిమిషాలకు జానపద సంగీతం, 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, ఇక 10 గంటలకు మధుర గీతాలు, తర్వాత 11 గంటలకు 11:05 నిమిషాలకు హిందీలో ఆంగ్లంలో వార్తలు ఉంటాయి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటల 5 నిమిషాలు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమాపేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ముర్ము, యువత తమ సొంత సంస్కృతి మూలాలు మర్చిపోకుండా అంతర్జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 4000 మంది విద్యార్థుల్లో 85% పైగా మహిళలే ఉండడంపై ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర వేగంగా పెరుగుతోందని అన్నారు. సాంప్రదాయ జౌళి కళను ఆధునిక సాంకేతికతతో మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గత 40 ఏళ్లుగా ఎన్ఐఎఫ్టి విద్యార్థులు భారతీయ డిజైన్లు పట్టు కళను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాష్టపతి ప్రశంసించారు.
1: ఆపకి జడే అప్నే మిట్టీ కి విశిష్టత ఓర్ జీవన్ మూల్యో సే జుడే ఇస్ తరహ ఆప్ నా కేవల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ బనేంగే బల్కి భారత్ కి సాంస్కృతిక విరాసత్ కే సంరక్షణ ఓర్ సంవర్ధన్ మే భీ అప్నా యోగదాన్ దే సకేంగే.
0: బిష్కెక్ లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: ఇరాన్ అధ్యకులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ తో ద్వైపాక్షిక సమాపేశం నిర్వహించారు. పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మోదీ చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సదిర్ జపరోవ్ తో సమాపేశమైన మోదీ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల మార్పిడి, సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు అర్మేనియా ప్రధాని నికోల్ ఫ్యాషన్యాన్ తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొంటారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు 2 వారాల స్వచ్ఛత పగవాడా 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా ఎరువుల శాఖకు చెందిన అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ స్వచ్ఛత పగవాడా వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నివారించడం, గుడ్డ సంచులు, మళ్లీ ఉపయోగించగలిగే సీసాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. భౌతిక, డిజిటల్ పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, పని నాణ్యతలో మార్పులు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ప్రచారం ముఖ్య ఉద్దేశమని ఎరువుల శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నజఫ్గఢ్లోని గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రం పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఉచిత ఓపీడీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, యాంటీ స్నేక్ వేనం కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్హెచ్టీసీ నజఫ్గఢ్ ను రోగుల వైద్య సేవలు, వైద్య విద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శిక్షణకు సంబంధించి ఒక సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని, అలాగే గ్లోబల్ వాల్యూ చైన్ లో కీలక పాత్ర పోషిస్తుందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్ నుండి చిప్ ఉత్పత్తి వరకు ప్రతి దశలోనూ భారత్ ను అంతర్జాతీయంగా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
1: India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started.
0: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ది రేటును సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో వృద్దిని నమోదు చేయడం దేశ ప్రజల సమిష్టి కృషికి, పట్టుదలకు నిదర్శనమన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఈ ఆర్థిక ప్రగతికి దేశ ప్రజల కష్టపడే తత్వమే ప్రధాన కారణమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ప్రాముఖ్యతను ఈ సమీక్ష స్పష్టం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమాపేశానికి హెచ్ఏఎల్, మజ్గాం డాక్, బీఈఎల్, బీడీఎల్, గార్డెన్ రీచ్, బీఈఎంఎల్, మిథానీ వంటి 7 ప్రధాన సంస్థల సీఎండీలు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వాటా డివిడెండ్ చెక్కులను మంత్రికి అందజేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిపిఎస్యుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంస్థల మొత్తం టర్నోవర్ 1.29 లక్షల కోట్లకు చేరింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 15.4% ఎక్కువ. అలాగే పన్ను తదుపరి లాభం 15.6% వృద్దితో 23,000 కోట్ల రూపాయలు దాటింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 151.2% మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం సహజవాయుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు ఖతార్లో భారత నూతన రాయబారిగా నియమితులైన డాక్టర్ కె శ్రీకర్ రెడ్డితో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, భారత్ ఖతార్ దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, అందులో ఇంధన రంగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ సందర్బంగా పెట్రోనెట్, ఎల్ఎన్జి, ఖతార్ ఎనర్జీ మధ్య కుదిరిన 20 ఏళ్ల ఎల్ఎన్జి సరఫరా ఒప్పందాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 నుండి 2048 వరకు ప్రతి వాటా ప్రతి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి భారత్కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఇదొక చారిత్రాత్మక విజయమని, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఇదొక ప్రధాన ఆధారమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: రైతు సోదరుడు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి, సేంద్రియ పద్ధతిలో పంటల సాగు మరియు ఇంకుడు గుంత ప్రాముఖ్యత గురించి జక్రన్పల్లి మండల పడకల్ గ్రామ రైతు రంగు దేవగౌడ్ గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరుడు నమస్కారం. ఈరోజు జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు రంగు దేవగౌడ్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి వారు పండిస్తున్న పంటలు, వారు అవలంబిస్తున్న పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి దేవగౌడ్ గారు.
1: నమస్కారం అండి
0: దేవగౌడ్ గారు. మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, మరి ఏ పంటలు సాగు చేస్తున్నారు?
1: నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు. నాకు నాడు సంధి వ్యవసాయం చేస్తున్నాం. అప్పటి సంధి పద్ధతులు, అప్పుడు ఎడ్లు బండ్లు అవిటతో వ్యవసాయం చేసినాం. ఇప్పుడు ఈ నయా ట్రెండ్ ట్రాక్టర్లు, ఇప్పుడు ఈ ట్రాక్టర్లతోని వ్యవసాయం చేస్తున్నాము. ట్రాక్టర్ కూడా నా సొంతమే. నాకు ఇలా 8 ఎకరాల భూమి ఉంటుంది. తెలంగాణలో ఎప్పుడైనా తక్కువ ఉంటుంది వర్షం. 2-3 సంవత్సరాలు మంచిగా పడ్డాయి, ఆడికించి ఎప్పుడు తక్కువ ఉంటాయి. ఒకటే బోరు 8 ఎకరాలు.

0: ఓరుగు నీళ్లు రీఛార్జ్ కావాలంటే తీసుకుంటూనే ఉన్నాం నీళ్లు, కానీ దానికి మనం ఇస్తలేం కదా భూమికి. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు వర్షపు నీళ్లు ఏవైతే మన చేనులనే పడ్డ నీళ్ళని పడ్డట్టు నీళ్ళని ఒడిసిపట్టి ఎక్కడైతే నదాలు ఉన్న తాట ఇంకుడు గుంత కొడితే ఎత్తున నీళ్ళన్నీ అలా వచ్చి చేరుతాయి. ఆ ఇంకుడు గుంత ఎప్పుడు ఫుల్ ఉంటుంది అన్నట్టు వర్షకాలం ఉన్నదురు. దాని సైజ్ ఎంత అంటే 12 గజాల పొడు, 12 గజాల అడ్డం, 2 గజాల లోతు, ఎప్పుడు ఫుల్ ఉంటుంది అన్నట్టు నీళ్లు. ఇంకా ఆ నీళ్లు భూమికి ఇనికినాయి, భూమిలో ఉంటాయి కదా. మళ్ళా మనకు ఎప్పుడైతే వర్షాల తర్వాత వెనుకబడతాయో అప్పుడు ఆ నీళ్లు మనకు పనిచేస్తాయి అన్నట్టు. అందుకోసం ఆ ఇంకుడు గుంత కొట్టిపోవలసి వచ్చింది. మళ్ళా దాంతో ఇంకోటి ఏం లాభం ఉన్నట్టే ఆయన చేపలు కూడా వేసిన ఆ ఇంకుడు గుంతలో, ఆ చేపలు కూడా పెరుగుతున్నాయి. ఇంకా అదొక ఆ ఇంకుడు గుంత జాగాలో ఒక 5 సార్ల భూమిని కేటాయించేసిన అందులోనే ఒక తిరుగుల గోడ పెట్టి అలా ఒక 15 రకాల పండ్ల చెట్లు పెట్టిన. ఆ పండ్ల చెట్లతో కూడా మనకు తినేందుకు పండ్లు అవుతున్నాయి, అటు కోళ్ళు పెరుగుతున్నాయి, అటు చేపలు పెరుగుతున్నాయి. ఈ వర్షపు నీళ్ళన్నీ వచ్చి ఇంకుడు గుంతలు నిండి మన భూమికి రీఛార్జ్ అవుతున్నాయి. ఈ విధంగా ఆలోచించి అవన్నీ చేసిన వీళ్ళ ద్వారా పంటలు ఇప్పుడు పసుపున్నది 2 ఎకరాలు బెడ్ కొట్టి బెడ్ మీద పెట్టినారు. అంతా డ్రిప్ సిస్టమ్, ఎలాంటి రసాయనం లేకుండా, ఎలాంటి కెమికల్ లేకుండా. యూపీ నుంచి ఎన్సీఓఎఫ్ గాజియాబాద్ లో సైంటిస్ట్ కనిపెట్టిండు అన్నట్టు. ఏది వేస్ట్ ఇంకా మోదర్ కానీ, మైక్రో న్యూట్రిన్ కానీ, ట్రైకోడెర్మా, వ్యామ్, తర్వాత ఎన్పీకే, ఇవన్నీ ఆవు పేడలకించి ఆయన సూక్ష్మజీవులు తీసి బ్యాక్టీరియా డెవలప్ చేసి దేని దానికి రిలీజ్ చేస్తే అవి చాలా పనిచేస్తున్నాయి అన్నట్టు. అవి డెవలప్ చేయాలంటే కొద్దిగా బెల్లంతో ఖర్చు, అంతే తప్ప మనకి ఇంకో ఖర్చు లేదు. నాకు ఇప్పుడు ఈ 8 ఎకరాలు సాగు చేస్తే ప్రతి సంవత్సరము 30,000 రూపాయల బెల్లం పడుతున్నది. ఇంకా ఏట దొక్కుతాడా, తిరుక్కుంటా, కొంకర్చుకుంటా, ఏసుడు ఉన్నది. అట్లా భూమిని ఆరోగ్యంగా ఉంచి ఆరోగ్యమైన పంట తీసే ప్రయత్నం చేస్తున్నా, తీస్తున్నా కూడా. ఇక ఇప్పుడు ఏంటంటే ఒక 2 ఎకరాలు టమాటా పెట్టినా, టమాటాకు మల్చింగ్ చేసిన, మల్చింగ్తో ఏం లాభం ఉన్నదంటే అధిక వర్షాలు పడ్డప్పుడు నీరు పట్టదు, తర్వాత వర్షాలు లేనప్పుడు మనం నీళ్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకోసం అంటే భూమి ఎప్పుడు కప్పుకొని ఉంటుంది అన్నట్టు పదన. ఇంకా రోగాలు వచ్చే సోర్సెస్ తక్కువ ఉంటుంది. అది మల్చింగ్ ఏంటంటే తెల్ల ఉంటుంది కదా మన సిల్వర్ కలర్, ఆ కలర్ బట్టి వచ్చే పురుగులు కూడా దానికి భయం పట్టి పారిపోతాయి, పారిపోతున్నాయి అట్లా. ఆ మల్చింగ్తో అన్ని లాభాలున్నాయి. అట్లా వారిపోయినప్పుడు మనకేందంటే ఏ క్రిమి సంహారక మందులు, రోగానికి సంబంధించిన మందులు నేను కొట్టగాని, కాకపోతే ఇవి ట్రైకోడెర్మా ఒకటి, అది కూడా ఆర్గానిక్ పరంగానే నేనే తయారు చేసుకుని నేనే కొట్టుకుంటా అట్లా పంట తీస్తున్నా. ఇక ఈ సంవత్సరం మొత్తం ఆర్గానిక్ గా ఇద్దామంటే టమాటాని, వంకాయ, టమాటా, కాకరకాయ, ఈ 3 రకాలు పెట్టినా ఇప్పుడు ఆల్రెడీ ఒక్క నెల పెట్టి. అందరికి ఏంటంటే వర్షాకాలం పెడితే పంట రాదు అంటారు, అసలు విత్తాలే వర్షాకాలం తీయాలా, నో కెమికల్ వితౌట్ కెమికల్ తోని ఈ తయారు చేసిన సేంద్రియ పదార్థంతోనే నేను పంట తీయాలని ఇంట్రెస్ట్ పెట్టి తీస్తున్నా. మళ్ళీ ఆల్రెడీ ఎల్లో స్టిక్కి టాప్ కూడా పెట్టినా నేను, ఒక 2 ఎకరాలకు 60 పెట్టిన. అవేంటి అంటే మన రసం పిలిచే పురుగులు కానీ, ఎలాంటి మన పంటకు హాని చేసే పురుగులు చిన్న చిన్నవి ఉంటాయి, అవి ఎన్ని మందులు కొట్టినా రావాయి, వచ్చి అవి నాకు అంటుకుంటాయి అన్నట్టు. ఆ పచ్చ కలర్ చూసి వచ్చి అంటుకుంటాయి కదమ్మ అవి, ఇక అంటే ఇక ఇడై అవి సత్యపిక్తాయి. ఇక అదొకటి మళ్ళా లైట్ ట్రాప్స్, రాత్రి లైట్ ట్రాప్లు పెట్టిన 4 ఎకరాలు. ఆ లైట్ ట్రాప్లో కూడా వచ్చి శత్రు పురుగులన్నీ 10 గంటల దాకా వచ్చి పడతాయి, ఆటోమేటిక్ గా 10 గంటలు కాగానే బంద్ అయిపోతుంది. సోలార్తో నడుస్తుంది అన్నట్టు. ఒక అట్లా చేసిన స్టిక్కి టాప్, లైటు, తర్వాత పిరమిడ్ ట్రాప్స్, ఆ పిరమిడ్ ట్రాప్స్ కూడా పెట్టి అందులో కూడా ఇంకా వేరే వేరే పురుగులు, ఈ కాయదొలుచు పురుగులు కానీ, ఆకు చుట్టు పురుగులు కానీ, ఈ పురుగులు తల్లి పురుగులని అది పట్టేస్తుంది. ఆ పిరమిడ్ ఆసనం వచ్చి అది ఎట్లంటే ఆడ పురుగు ఉన్నదని మగ పురుగులు దానికోసం వస్తుంది అన్నట్టు. ఆ మగ పురుగు ఆయన ఆడపురుగు కోసం వచ్చి పడిపోతుంది అందులో. ఇక సంపర్కం కాదు, ఆడపురుగు మగ పురుగు దొరకదు. ఇక పిల్లలు కావన్నట్టు అవాది పిరమిడ్ ట్యాప్స్ అంటారు దాన్ని. అవి పెట్టిన ఎకరాన్న నాలుగు ఈ విధంగా చేసుకుంటూ వస్తుంది.
1: మరి దేవగౌడ్ గారు, మీరు వ్యవసాయంలో నూతన పద్ధతులు అదే విధంగా సేంద్రియ పద్ధతులు పాటిస్తున్నారండి, అంటే మరి ఇంత జ్ఞానాన్ని మీరు ఎక్కడి నుంచి సంపాదించారు, మరి ఎవరి నుంచి నేర్చుకున్నారండి ఇదంతా?
0: అప్పుడు మనకు ఎఫ్ఎం స్టేషన్ లేనప్పుడు రేడియో ద్వారా పాడి పంటల కార్యక్రమం వస్తుండే ఒంటి గంటకేమో, అది బాగుంటుండే. మళ్ళా సాయంత్రం వ్యవసాయదారుల కార్యక్రమం అని అది వస్తుండే. అప్పటి సంది ఆ రెండు ప్రోగ్రాములు కంటిన్యూగా విన్నాం. ఎన్నుకుంటూ ఒక్కొక్కటి సాధ్యమైనంత మటుకు అన్ని ఒకసారి చేయాలంటే మనిషి ఎవరు చేయడు. ఒకటి చేసుకుంటూ వచ్చి అవి కాగానే మన ఎఫ్ఎం వచ్చాయి. ఎఫ్ఎంలా కూడా ఫస్ట్ ఎఫ్ఎం వచ్చినప్పుడు ఎంతో గమ్మతో విన్నాం. అవి కూడా ఎఫ్ఎం తోని కొన్ని నేర్చుకున్నాం. ఎఫ్ఎం కాగానే టీవీలు వచ్చాయి. ఇక సైంటిస్టులు కూడా ముఖాముఖి మాట్లాడరు ఈ టీవీలలో. ఆ రేడియోలో కూడా ఆలకాళ్ళే క్వశ్చన్లు వేసుకొని మాట్లాడుతుర్రు. ఇంకా అవి విన్నాం. ఇక ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. ఈ ఫోన్లలో ఇదన్నీ ఇళ్ళు అన్ని పెడుతున్నారు. అవి వినుకుంటా చేసుకుంటా పోయినా ఎక్కడ కూడా ఏ మీటింగ్ నేను పోలేదు. నేను ఫోన్ కూడా ఇక ఇవే ప్రసార సాధనాలతోనే నా తెలివిని సంపాదించుకొని చేస్తున్నాను.
1: దేవగౌడ్ గారు, మీరు చెప్పిన సమాచారం ప్రకారం ప్రసార సాధన నుంచి మీరు తెలుసుకునే విషయాలని మీరు అనుభవపూర్వకంగా ఇక్కడ నేర్చుకుని చెప్తారండి. మీరు చాలా మంది రైతులు మీ నుంచి ఆదర్శం తీసుకోవాలండి. మరి అదే విధంగా ఇక చూస్తే మీ పొలంలో అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు కదండి, మరి ఇప్పుడు ఈ ప్రతి పంటకి కానివ్వండి కూరగాయ కానివ్వండి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి, చీడపీడల సమస్యలు, మరి వాటిని ఎట్లా అధిగమిస్తున్నారండి?
0: చీడపీడలు రాకుండా ముందుకు ముందే నా దగ్గర ఉన్న ఈ అస్త్రాలతోనే స్ప్రే చేసుకుంటుంది. ఏంటి ట్రైకోడెర్మా, అదొక బ్యాక్టీరియా. ఏదైనా ఒక బ్యాక్టీరియాతోనే మనకు బీమాలు వస్తాయి. బ్యాక్టీరియాని బ్యాక్టీరియాతోనే కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత వేరు వ్యవస్థను బాగు చేస్తుంది బ్యాక్టీరియా. ట్రైకోడెర్మా నేనే తయారు చేసుకుంటున్నాను. ఇక సూడోమోనస్ అవన్నీ తయారు చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ఉన్నది, అందులో 100-10 బ్యాక్టీరియాలు ఉంటాయట. అది ఇక ల్యాబ్లో టెస్ట్ చేసి ఏర్పడుతుంది కానీ నేను వాడుతున్నాను, నాకు పని చెప్తున్నది ఇంకంతేగా. ఈ విధంగా మనకు రైతులకు ఏంటంటే పురుగు వచ్చిన తర్వాత బీమార్ వచ్చిన తర్వాతనే పురుగు మందులు తెచ్చుకుంటా కొట్టుకుంటా పోయినాం, అది తప్పు. రాకనే ముందే మనం కంట్రోల్ చేయాలి. రాకనే ముందు కంట్రోల్ చేయాలంటే ఇవన్నీ వాడాలి. బ్యాక్టీరియాని బ్యాక్టీరియాతోనే చంపాల, పురుగుని పురుగుతోనే చంపాల. ఆ విధంగా ఆ సైంటిస్టులు చెప్పంగా విని అవి ఈ విధంగా నేను చేస్తున్నా.
1: మరి దేవగౌడ్ గారు, చాలా మంది రైతులు ఈ రోజు రసాయనిక వ్యవసాయం చేస్తున్నారు కదండి, మరి అట్లాంటి రైతులకు మీరు ఏం సలహా ఇస్తారండి?
0: ఇక రైతులకు ఇయ్యాల రేపు ఊళ్ళకేం చెప్పవలసిన పని లేదు. కొద్దిగా రిస్క్ తీసుకుంటలేరు రైతులు. ఏంటంటే డబ్బు పెడుతున్నారు, మందులు తెస్తున్నారు, డ్రోన్ తీసుకొస్తున్నారు, స్ప్రే చేస్తున్నారు, వీళ్ళు ఒడ్డు మీద ఉంటున్నారు. అక్కడ లోపల జరిగేది ఏమున్నది, కొన్ని డ్రోన్లు స్ప్రే చేస్తే ఆ రసాయనాలు ఎక్కువ పడి కూడా పంటలు ఖరాబ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి అట్లా. కానీ రైతులు కొద్దిగా శ్రమ, అన్ని డ్రిప్ తోటే మళ్ళీ ఆడ మనం ఏం చేయవలసిన పని లేదు, అన్ని కూసుండి చేసుకోవచ్చు డ్రిప్ ద్వారానే. ప్రతి ఒక్క ప్రభుత్వం సబ్సిడీ మీద రైతులందరికీ డ్రిప్ ఇస్తున్నది, దాన్ని సజీవంగా వాడుకుంటే సరిపోతుంది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇవన్నీ సజీవంగా చేసుకుంటే మన ఖర్చు తగ్గుతుంది. రసాయనాలు లక్షల రసాయనాలు తగ్గుతున్నాయి, మన ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మన పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది, భూమి కూడా ఆరోగ్యంగా తయారైంది, తిన్నోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు జనాలు కూడా ఎట్లున్నారంటే అలా స్వస్థగా అలా చేస్తుంటుంది అయినా సరే, స్వస్థ అంటేగా పడుకుంటున్నారు. కానీ దాన్ని తింటే మనం మళ్ళా తెల్లారితే ధర కొనల 50,000 అంటే పెట్టేస్తున్నారు. అది ఆలోచిస్తలేరు జనాలు కూడా, అది ఆలోచించాలి జనాలకు ముందు, అది రావాలి. హాస్పిటల్లో పెట్టే బదులు మనం తిండికి పెట్టాలి ఖర్చు, మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నా మేరం చేస్తే అసలు ఊరు దవాఖానలో ఊరు అవు అట్లా.
1: మరి దేవగౌడ్ గారు, మీరు చెప్పిన విషయాలు మరి రైతు సోదరులు అదే విధంగా ప్రజలు కూడా దీన్ని గమనిస్తారని ఆశిద్దామండి. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు మీ అనుభవాన్ని అదే విధంగా సలహాలు సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.

0: ఇంతవరకు మీరు సేంద్రియ పద్ధతిలో పంటల సాగు మరియు ఇంకుడు గుంత ప్రాముఖ్యత గురించి జక్రన్పల్లి మండల పడకల్ గ్రామ రైతు రంగు దేవగౌడ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 28 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. గాలిలోని తేమ ఉదయం 84 నుంచి 87% మరియు మధ్యాహ్నం 57 నుంచి 66% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పశుగ్రాసాల సాగు మరియు రకాల గురించి ఆర్మూర్ మండల ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర యు రాజన్న గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామ గోపాలమిత్ర యు రాజన్న గారు మనతో ఉన్నారు. పాడి పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజన్న గారు.
1: నమస్కారం అండి
0: రాజన్న గారు. ముఖ్యంగా పాడి గేదెల పోషణలో రైతు సోదరులు పశుగ్రాసాల పైన ఎట్లాంటి అవగాహన కలిగి ఉండాలంటారు?
1: పాడి గేదెల పైన పశుగ్రాసాల ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. పశు ఆరోగ్యంగా ఉండాలంటేనే పశుగ్రాసాలు, అంటే నిత్యము మనం ఎట్లయితే అన్నం తింటామో జీవనోపాధిగా చేసుకున్నాం, పశువుకు అదే జీవనోపాధి. అంటే దానిని రైతు తనకు అనుకూలంగా ఉన్న గేదెలను బట్టి, సపోజ్ ఆ రైతుకున్న భూమిని 10% అన్న తాను కేటాయించాలి పశుగ్రాసాల కోసం. మరి ఎలాంటి పశుగ్రాసాలు అంటే రైతు తనకున్న భూమి సారవంతాన్ని బట్టి ఆ పశుగ్రాసాలను ఎన్నుకోవాలి. రైతు తాను ఏ విధమైన పశుగ్రాసాలు ఎన్నుకున్నా రైతుకు నేను చెప్పేది ఒకటే, పశుగ్రాసాలు ధాన్యపు జాతి రకాలు మరియు పప్పు జాతి రకాలు. ఈ ధాన్యపు జాతి రకాలైనా పప్పు జాతి రకాలైనా ఏకవర్షికాలు మరియు బహువర్షికాలు ఉంటాయి. మళ్ళా పప్పు జాతి రకాల కూడా ఏకవర్షికాలు బహువర్షికాలు ఉంటాయి. ఉదాహరణకు పప్పు జాతి రకం ఉన్నది. ఏకవర్షికాలంటే మనం అలసంద, పిల్లిపెసర, బార్సి తీసుకోవచ్చు. అదే బహువర్షికాలు ఉంటే లూసర్న, స్టైలు, ఫిల్టోస్, సీరోమ్, పశుగ్రాసాలు, ఈ విధంగా మళ్ళా చెట్ల రూపంలో కూడా ఉంటాయి. చెట్ల రూపంలో అంటే సుబాబులు, అవిషేలు, ఎల్లూసర్న, ఏపీ దినసరి, ఇట్లాంటి రకాల పశుగ్రాసాలు చెట్ల రూపంలో ఉంటాయి. అంటే రైతు తనకు ఉన్నదాన్ని బట్టి మార్చుకోవచ్చు. అదే ఇంకొకటి మనం ధాన్యపు రకం జాతి తీసుకుంటే దాంట్లో ఏకవర్షికాలు ఉంటాయి, ఏకవర్షికాలు ఉంటాయి, బహువర్షికాలు ఉంటాయి. ఏకవర్షికాలు అంటే జొన్న రకాలు, పూసాచారి కావచ్చు, ఇంకా మొక్కజొన్న, సజ్జ ఇవన్నీ. అదే బహువర్షికాలంటే SB21 కావచ్చు, APBN2, CO1, CO2, CO3, CO4, ప్యారగడ్డి, ఇట్లాంటి రకాలన్నీ, గిన్నెగడ్డి, మాకుని, అంజనగడ్డి, ఇట్లాంటి చాలా రకాల పశుగ్రాసాలు. ఇలా ఏది రైతు తనకు అనుకూలంగా మార్చుకుంటే అది. నేను చెప్పేది ఏంటంటే రైతు ఇంకా అంటే తన దానా పెడతాడు పశువులకు. అదే మనం ధాన్యపు రకము తీసుకుంటే దానా తక్కువ చేసుకోవచ్చు. అంటే మన ధాన్యపు రకాలు తీసుకుంటే అదే ఇప్పుడు మనం నేను చెప్పినట్టు అలసంద ఏకవర్షికాలు ఉన్నాయి. అలసంద అంటే దాని పూతకచ్చిన దశల పెళ్లిపెసర కావచ్చు, అలసందలు ఇవి పూతకచ్చినప్పుడు కోసేస్తే ఈయన దానా ఖర్చును తగ్గించుకోవచ్చు. తనకు పాలకు వచ్చేటిది లాభమే కాదు. అసలుంటప్పుడు ఏం చేస్తాడు, తినకు అనుకూలంగా పాడి గేదకు దాన తక్క ఎత్తంటే కాయజాతి పశుగ్రాసాల సైడ్ పోవచ్చు. ఆర్మూర్ మండలంలో మొక్కజొన్న, జొన్న, సజ్జలు ఇలాంటి పంటలు వేస్తారు. అలాంటి పంటలు వేసిన తర్వాత పంట కోసుకున్న తర్వాతనే కోసి దానగా వాడతాడు. అసలుంటప్పుడు ఏం చేస్తాము, దాంట్లో పోషక విలువలన్నీ విత్తనాలకు వెళ్ళిపోతాయి, విత్తనం అవుతుంది కాబట్టి. ఈయన విత్తనం కాకుండా ముందే తీసి మేపుకున్నట్లయితే పోషక విలువలు ఎక్కువైతాయి, అప్పుడు దాన ఖర్చు కూడా తగ్గుతుంది. అంటే రెండు రకాల రైతు తనకు అనుకూలంగా, భూమి ఎక్కువ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు, భూమి తక్కువ ఉండి ఉంటే పశుగ్రాసాలే ఏకవర్షికాలు బహువర్షికాలు అంటారు. ఒక్కోసారి మనం ఏం చెప్తాం, సంవత్సరం కాలం పాటు పశుగ్రాసాలు తీసుకుంటే ఒక్కోసారి 2-3 కోతలు వచ్చే ఏకవర్షికాలు ఉంటాయి. అదే బహువర్షకాలు చూసుకున్నట్లయితే సంవత్సరానికి 4-5 కోతలు తీసుకోవచ్చు. అంటే రైతు ఇష్టం, నీటి సౌలతి మరియు భూసారం రెండింటిని అనుసంధానం చేసుకుని ఏ విధంగా అయితే నా పశుగ్రాసాలు ఉంటాయి. మరి వర్షాధారం అయితేనేమో గిన్నె గడ్డి లాంటి బహువర్షకాలు పెట్టుకోవచ్చు. ఈ రోజులలో రైతుకు ఉమ్మడి భూములు లేకుండా అయిపోయినాయి. ఉమ్మడి భూములు లేవు. ఉమ్మడి భూములు లేవేసరికి నేను ఏ విధంగా నా పాడి గేదెను పెంచాలని ఉన్నది, జీవనోపాధి లేదు, పాడి గేదెను పెంచాలి. ఎట్లా పెంచాలా? అరిగడ్డి వేస్తేనే పాలు ఇవ్వదు కదా అనే ఆలోచనలో రైతు సతమతం అవుతున్నాడు ఈ రోజులలో. నేను కోరేది ఏంటంటే గ్రామ స్థాయిలో చెరువులున్నాయి, చెరువు శిఖాలు ఉన్నాయి. చెరువు శిఖాలల్లో ఉమ్మడిగా అక్కడున్న గ్రామ సర్పంచ్ కావచ్చు, గ్రామ కార్యదర్శి కావచ్చు, గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు కావచ్చు, ఇట్లాంటి ఉమ్మడి కార్యక్రమాలు తీసి పాడి రైతులకు ఒక రకంగా ప్రోత్సాహకరం అందిస్తే ఆ గ్రామాలలోనే కల్తీ పాలును అరికట్టే విధంగా స్వచ్ఛమైన పాలును తీసుకోవచ్చు. అంటే పెంచేటోళ్లకు ప్రోత్సాహం ఇచ్చినట్లయితే
0: అవును,
1: అట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటే భూమి లేని నిరుపేద రైతు కూడా పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతాడనేది నా ఆలోచన. అయితే పాడికి ఆధారం నేను పచ్చిమేతనే అనేది మనం చెప్పుకున్నాం. పాడికి ఆధారం పచ్చిమేతనే కాబట్టి పచ్చిమేత తోడు లేనిది పాడి లాభసాటి కాదు రైతుకు. ఇది అంతా ఎండుమేత అవుతుంది. ఎప్పుడు విత్తనాన్ని తీసుకున్న తర్వాత ఎండుమేత అవుతుంది. విత్తనం లేక ముందు కాయజాతి పశుగ్రాసాలు అంటాం, ఏకవర్షికాలు బహువర్షికాలు ఇదంతా అవుతుంది. సపరేట్ తన పొలంలో తనకున్నటువంటి భూమిలో ఒక 10% కేటాయిస్తే పాడి లాభసాట అవుతుంది. కాబట్టి పచ్చిగడ్డి వేస్తే అన్ని రకాల పోషక విలువలు ఈ పశుగ్రాసాల ద్వారా వచ్చేస్తాయి. అది మాంసకృతులు కావచ్చు, పిండి పదార్థాలు కావచ్చు, పీచు పదార్థాలు కావచ్చు, ఇవన్నీ పశువు శరీరం లోపల సమపాలల్లో ఉన్నట్లయితే పశువు ఆరోగ్యంగా ఉంటుంది. పశువు ఆరోగ్యంగా ఉంటుంది అంటే స్వచ్ఛమైన పాలు పాలల్లో మనం కొలత తీసుకుంటే ఫ్యాట్ పర్సెంట్ తనకు అనుకూలంగా వస్తుంది, తాగిన వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి పశువు ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన పాలు వస్తుంది, అంటే ఎలాంటి అది లేకుండా. కాబట్టి మనం పశువుకు పచ్చిమేత, ఎండుగడ్డి, దాన అన్ని రకాలు ఉండాలి. అలా పిండి పదార్థాలు ఉండవు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, ఖనిజ లవణ మిశ్రమాలు అన్ని రకాల ఉన్నప్పుడే పశువు ఆరోగ్యంగా ఉంటుంది, రైతుకు మంచి పాల దిగుబడిని ఇస్తుంది, మంచిగా లాభసాటిగా ఉంటుంది, ఈతలు ఎక్కువ అయితుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆయనకు కూడా పెంచడం వల్ల ఒక లాభసాటిగా అవుతుంది. లేకుంటే అనారోగ్యాల బారిన పడి ఆయనకు ఈనిన తర్వాత 7-8 నెలలు పాలు ఇవ్వాలి. కాబట్టి ఆ 7-8 నెలలు పాలు ఇవ్వక మధ్యలోనే ఏదో ఒక వ్యాధికి గురై పాల దిగుబడి తడిపోతుంది. ఇక ఆయనకు 7-8 నెలల పాల దిగుబడి ఇవ్వాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చిమేత పెంచాలి. పచ్చిమేతలో ఏం చేయాలి? అన్ని రకాల పోషక విలువలు ఉన్న పశుగ్రాసాలను ఆయన పెంచాలి. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, కాయజాతి, దాన ఇవన్నీ రకాల ఉంటేనే ఆయనకు లాభసాటి.
0: మరి రాజన్న గారు, సాధారణంగా చాలా మంది యువకులకు పాడి గేదెలను పెంచాలనే ఆలోచన ఉంటుంది. మరి వారికి పశుగ్రాసాలు పెంచుకోవడానికి భూమి ఉండదు. మరి ఇట్లాంటి నిరుత్సాహ యువతకు కానివ్వండి, పాడి రైతులకు కానీ, మరి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి?
1: మీరు అడిగేది చాలా బాగుందండి. నిజమే, చాలా గ్రామాలల్లో నిరుపేద కూలీలు, నిరుపేద రైతులు ఉంటారు. అందరికీ భూమి ఉండాలని లేదు. భూమి వ్యాలు పెరిగింది అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళే కొంటారు, మిగతా వాళ్ళ కౌలుగా రూపంలో ఇస్తారు. ఆయన కౌలు చేయాలన్నా ఎకరాని 20-30 వేల కౌలు వలుపుతుంది. అసంటప్పుడు ఆయన పంట పండియకుండా వీటి మీదనంటే అదైతుంది. అంటే ఆయన నిరుపేద ఉన్నాడు, నేను పాడి పరిశ్రమ పెంచాలని ఉంటుంది. ఇప్పుడు మా గ్రామాలలో 100 రూపాయలకు లీటర్ అయింది చిక్కని పాలు, కానీ చెయ్యాలనుకుంటాడు. పాడి గేదెలను నేను పెంచాలా, కానీ ఎట్లా పెంచాలంట? వాళ్ళకు కూడా ఒక నేను చెప్పేది ఏంటంటే, అలాంటి రైతులకు హైడ్రోఫోనిక్సిక్ గ్రీన్ హౌస్ యంత్రాలతో పెంచవచ్చండి. దాని ఉద్దేశం ఏంటంటే, భూమి లేదు, భూమి లేకున్నా ట్రేల ద్వారా పెంచి ఒక 7 రోజులలోనే దాని ఒక 25-30 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే విధంగా తను చేసుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. మెయిన్ భూమి లేని రైతులకే ఈ విధంగా చేసుకుని పెంచవచ్చు. దాని నుంచి ఉపయోగం ఏంటంటే, 7 రోజులంటే దానికి ఉన్న విత్తనం కూడా ఊడది, ఆ విత్తు కూడా ఊడిపోదు. ఆ విత్తు ఏరు రెండు కలిసి రెండుతోటి మనం పశువుకు 7 రోజులలో 20-35 సెంటీమీటర్ ఎత్తున పొడిగే పశుగ్రాసాన్ని మనం ఇచ్చినట్లయితే, ఆ దాన ఏదైతే విత్తు ఊడిపోదన్న చూడు, పశువుకు దాన రూపంలో మనం పెట్టుకోవచ్చు. అది ఏరు దాన రెండు కలిసి ఉంటాయి కాబట్టి దాన ఖర్చును కూడా 50% తగ్గించుకోవచ్చు రైతు ఈ పద్ధతి ద్వారా. ఏది హైడ్రోపోనోసిక్ గ్రీన్ హౌస్ యంత్రాల ద్వారా, ఇది ఓన్లీ ట్రేల ద్వారానే. అట్లాంటి వాటికి అలవాటు పడ్డా, అట్లాంటి పద్ధతులు చేసినా రైతుకు చాలా మేలు, ధన ఖర్చులు తగ్గుతాయి. ఉదాహరణకు నేను ఒకటి చెప్పదలుచుకుని ఏంటంటే, రైతుకు ఒక 15 కేజీల మొక్కజొన్న ఉందండి, 15 కేజీల మొక్కజొన్న విత్తనాల ద్వారా 7 రోజులలో 240 కిలోల పశుగ్రాసాన్ని తీయచ్చు. 15 కిలోలు ఎటు, 240 కేజీల పచ్చిమేత ఎటు, అట్లా అంటే 7 రోజులే, వారం రోజులు. అట్లా వారం రోజులకు ఒక్కటి, అది ఓట్స్ విత్తనాలు కావచ్చు, బార్లీ విత్తనాలు కావచ్చు. బార్లీ విత్తనాలు అయితే 25 కేజీలకు 180 కేజీల పశుగ్రాసం తీసుకోవచ్చు. అదే ఒకవేళ ఓట్స్ విత్తనాలు అయితే 90 నుంచి 100 కేజీలు తీసుకోవచ్చు, అది 15 కేజీల ఓట్స్ విత్తనాలు అయితే. అంటే ఒక 15 కేజీల మొక్కజొన్న విత్తనాలకు 7 రోజులలో 240 కేజీల పశుగ్రాసం, 15 కేజీల ఓట్స్ విత్తనాలకైతే 90 నుంచి 100 కేజీలు అంటే పశుగ్రాసం. ఏమి లేదన్నా ఒక 50 కిలోల పచ్చిమీద అయితే మీ ఎండుగడ్డ వేసుకోవచ్చు. అట్లాంటప్పుడు ఇది ఉపయోగమే కదా, మీతో ఎండుగడ్డ వేయచ్చు, లేకుంటే పశువు తిరిగి అక్కడక్కడ ఒడ్లో కొంటూ అక్కడ తిరిగి వచ్చి మేస్తుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇది సరిపోతుంది ఆయనకు మేత. ఇందులో ఏముంటది అంటే, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఈ చాలా సమృద్ధిగా ఉంటది. ఈ సమృద్ధిగా ఉండడం వల్ల పశువు ఎదక రావాలన్నా, సరే టైంకు సూడి కట్టాలన్నా విటమిన్ ఏ విటమిన్ ఈ ప్రాధాన్యత చాలా ఉంటది. కాబట్టి అవి రెండు పొందుతుంది. ఈ రెండు పొందడం వల్ల సకాలంలో రైతుకు చూడి కడుతుంది. అంటే చూడి కాలం ఎంత, 10 నెలలు, 2 నెలలు పట్టి పోతుంది. అసలుటప్పుడు ఈ విటమిన్ల ద్వారా మనం అందిస్తాం కాబట్టి ఆ 2 నెలల లోపల ఎదగత్తది. అంటే సంవత్సరానికి ఒక ఈత ఈనిన తర్వాత ఈనింది 7-8 నెలలు పాలిస్తుంది. ఇది సంవత్సరానికి ఒక ఈత. అంటే మనకెంత ఈత అవుతుంది సంవత్సరానికి ఒక ఈత అని అంటే, పాడి పశువు ఆరోగ్యంగా ఉండాలంటే 10 ఈతలు అనుకో, ఎగ్జాంపుల్ 10 ఈతలు అంటే 10 గేదెలు పెడుతుంది మనకు. అంటే 10 గేదెలు పాడి పెండ ఇన్ని రకాల లాభాలు ఉన్నప్పుడు పాడి పరిశ్రమ అందరూ పెంచి రైతులు లాభపడాలనే మనం కోరుకుందాం. ఒక ఎకరం భూమి ఉన్న రైతుకు ఒక పాడి గేదెతో సమానం అంటాం. కాబట్టి ఒక ఎకరం భూమి ఉన్న రైతు పాడి గేదె పెంచినట్లయితే ఆ ఎకరం ఒక పాడి గేదె వేస్తే 2 ఎకరాలు ఆసామ అవుతాడు అనేది నేను కోరుకుంటాను. ఒక ఎకరం ఉన్న రైతు నిరాశ పడకన్నా, మేము 10% పెట్టమంటున్నాం. అంటే ఇందా ఒక ఎకరం భూమి ఉన్నోళ్ళు, ఒక ఎకరం భూమి ఉన్నోళ్ళు ఒక 2-3 ఈసాలు, ఒక 2 ఈసాలు నువ్వు పశుగ్రాసం చేసి మిగతా హైడ్రోపోనిక్స్ యంత్రాల ద్వారా నువ్వు చేస్తే నీ ఆదాయం ఎంతనో చూసుకో అనేది నేను రైతు సోదరులకు చెప్తున్నాను. ఆ ఆదాయాన్ని వేసుకుంటే నువ్వు నీ కుటుంబం ఆర్థికంగా లాభపడితే, ఇటు ప్రభుత్వాలు లాభపడితే ఇటు సమాజం బాగుపడుతుంది. ప్రభుత్వాలు కూడా రైతుకు ఏ విధంగా మేము చేయుతనియాలది ఆలోచింపజేస్తుంది. కాబట్టి మీరు రైతు సోదరులు ప్రభుత్వ విధానాలను వాడుకొని రైతు సోదరులు ఆర్థికంగా నిలదొక్కాలని చెప్పేసి, మీరు మీ కుటుంబాన్ని మీ పిల్లలను మంచి చదువులు చదివించి ఆర్థికంగా ఉండి సమాజంలో గౌరవప్రదంగా బతకాలని నేను కోరుకుంటున్నాను.
0: మరి రాజన్న గారు, మీరు చెప్పిన విషయాలు మరి రైతు సోదరులు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా చాలా మంది రైతులకు ఉన్న సమస్య ఏంటంటే, వాళ్ళు పెంచుకుంటున్న పాడి గేదెలు ఒక దగ్గర ఉంటే వాళ్ళు పశుగ్రాసాలు పెంచే పొలం ఇంకొక దగ్గర ఉంటుంది. మరి ఈ దూరం వల్ల రైతులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారండి. మరి దీనికి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు?
1: నిజమేనండి, ఈ సమస్య గ్రామాలలో బాగానే ఉంది. మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుంది. గ్రౌండ్ లెవెల్ ఎద్దు వ్యవసాయం లేదు కాబట్టి, ఎద్దుతోటి వ్యవసాయ పని చేయట్లేదు కాబట్టి సన్న చిన్నకారు రైతులకు, ట్రాక్టర్ రైతు ఉండదు, పెద్ద రైతుకు ఉంటుంది. చిన్న రైతులు పెంచాలనుకున్నప్పుడు బైకుతోటి ట్రాలీ, అంటే బైక్ ఉంటుంది కాబట్టి అటాచ్మెంట్గా. ఇప్పుడు కొందరు ఏం చెప్తారంటే, రైతులు కూరగాయలు వండించేటప్పుడు ఒక 3-4 పెట్టెలు ఇటు 4-5 అటు 4-5 అట్లా కట్టుకొని పోయేసరికి ఒక ఆటోలో పోయేటంత వెళ్ళిపోతుండ ఆయన తీసుకొని మార్కెట్ కు. అసలప్పుడు నేను కోరేది ఏంటంటే, అదే పద్ధతిలో రైతు బైకు ట్రాలీ అటాచ్మెంట్ చేసుకుంటే ఒక 10 పశువులకు అయ్యంత పశుగ్రాసాలు తీసుకురావచ్చు రోజు. అది ఎండుగడ్డి కావచ్చు, పచ్చిగడ్డి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే ఒక 2 ట్రిప్లు ఎక్కువ తిరగచ్చు. ఒకటేసారి రావాలనుకున్నప్పుడు ఆయన ఆ ట్రాలీ పద్ధతితోటి మనం చేసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే, ప్రభుత్వం కూడా పాడి గేదెలు ఇస్తుంది, కచ్చరము ఇవన్నీ కావాలని కోరుకునేది అప్పుడు. ఇవన్నీ కావాలి కదా మరి ఆయనకు, అంటే పశుగ్రాసాలు కోసుకురాలా చేయాలని. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, దానికోసం కేటాయించి ఒక 20 నుంచి 50 మనం పెట్టుకుంటే దానికోసం ప్రభుత్వం కూడా ఆలోచన చేయమని చెప్తున్నాను. ఎందుకంటే పాడి గేదెలను ఇచ్చడే కాదు, పశుగ్రాసాల రవాణా కోసం కూడా ఇట్లాంటి ట్రాలీని

ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే ఇంకా రైతు పాడి రైతులు ఇంకా కొంత ముందడుకొస్తారని నా ఆశ. అట్లా ప్రభుత్వం ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతు సోదరు కూడా అట్లా ఆలోచించమని. ఇప్పటికే చాలా గ్రామాలలో నేను తిరుగుతున్నా కాబట్టి కొన్ని కొన్ని డైరీ ఫారాలు విత్ ఇన్ 10 నుంచి 20 గేదెలు పెంచుకునేటోళ్ళు కూడా ట్రాలీతోటే తీసుకొస్తారు. ట్రాక్టరు లక్షలల్లో పెట్టాలి పెట్టుబడి, మళ్ళీ దానికి ఒక డ్రైవరు, ఇదంతా కావాలంటే

0: తోటి ఇబ్బంది లేదు. పైకి ఎత్తి ట్రాక్టర్ రా పోయాల, ఇద్దరు లేబర్లు కాల, ఈయన ఒక్కడే చేసుకొని రావచ్చు. బైక్ నడిపించకపోవచ్చు, బైక్ లండ వేసుకొని రావచ్చు, ఒక లేబరే చేసుకోవచ్చు ఈ పని. అదే ట్రాక్టర్లో పోవాలంటే ఇద్దరు ముగ్గురు కావాలి.
1: అవును,
0: అట్లా ఇది ఒక్కళ్ళే చేసుకోవచ్చు బైక్ ట్రాక్ తోటి. ప్రభుత్వం అట్లా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. గ్రామాలలో కూడా ఈ విధమైనటువంటి బైక్ ట్రాలీ తోటి రవాణా సౌకర్యం కూడా రైతులే అలవాటు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇంకా కొంత ప్రోత్సహించి పాడి గేదెలను లోను పరంగా ఇస్తూనే దీన్ని కూడా వాళ్ళ కల్పిస్తే ఇంకా బాగుంటుంది అనేది నేను ప్రభుత్వానికి కానీ రైతులు కూడా అట్లా అలవాటు పడాలని కోరుకుంటూ ఈ పాడిని దూరం కావద్దని మళ్ళొకసారి రైతు సోదరులకు విన్నవించుకుంటున్నా. పాడికి దూరం అయితే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. రైతన్నకు నేను చెప్పేది ఒకటే, పాడికి దగ్గర అయితే మాత్రం స్నేహభావం పెరుగుతుంది. ఒక్క పాడి గేదె సపోజ్ తక్కువలన్నా ఒక 4 లీటర్ల పాడి గేదె ఉంది, ప్రొద్దున 4 సాయంత్రం 4 అంటే 8 లీటర్లు, 8 లీటర్లు ఒక ఆడికెలు ఎంతమందికి పోయగలుగుతాడు? హాఫ్ లీటర్ అంటే ఒక 20 మంది కన్నా అరుచుకుంటాడు, పాలును పంచేస్తాడు. పాలు పంచడం వల్ల వాళ్ళందరి రిలేషన్ పెరుగుతుంది, స్నేహభావము, వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమ మానవ సంబంధాలు ఎక్కువ బలపడతాయి. బలపడడం వల్ల ఏమైతుంది, ఆర్థిక పరమైన కావచ్చు, శుభకార్యములకు కావచ్చు, మంచి చెడ్డలకు కావచ్చు, అన్నిటికీ రిలేషన్షిప్ పెరుగుతుంది. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించాలంటే ఒక పాడి తోటే సాధ్యం అనేది.
2: పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు ఆకాశవాణి. ఇప్పుడు వినండి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: డోంట్ వరీ.
1: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
0: ఫీజ్ కోసం టెన్షన్.
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
6: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
7: శ్రోతలకు నమస్కారం. నైపుణ్యమే నేటి యువతకు బలం, నైపుణ్యమే రేపటి భారతదేశానికి పునాది. చదువు మనకి జ్ఞానాన్ని అందిస్తే, నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సామర్థ్యాన్ని అందిస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలు, కొత్త తరహా ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల నేపథ్యంలో కేవలం విద్యార్హత ఒకటే ఉంటే సరిపోదు. ఒక పని చేయగలిగే సామర్థ్యం, దాన్ని సమర్థంగా నిర్వహించగల నైపుణ్యం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగల సామర్థ్యం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో యువశక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యవంతమైన మానవ వనరుగా తీర్చిదిద్దడం ఎంతో కీలకం. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. జన్ శిక్షణ్ సంస్థాన్ జేఎస్ఎస్ ద్వారా ముఖ్యంగా పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసిన వారు, తక్కువ విద్యార్హత కలిగిన వారు, మహిళలు, గ్రామీణ ఇంకా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారికి స్థానిక అవసరాలకు అనుగుణమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తున్నారు. అయితే ఒక పథకం విజయాన్ని కేవలం శిక్షణ పొందిన వారి సంఖ్యతో మాత్రమే కొలవలేం. ఆ శిక్షణ ఒకరి జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చింది, వారు ఉద్యోగం సంపాదించారా, వారి ఆదాయం పెరిగిందా, సొంతంగా వ్యాపారం ప్రారంభించారా, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు.

0: చేశారా అనే ప్రశ్నలకు సమాధానమే అసలు విజయం. అందుకే ఈరోజు మనం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా శిక్షణ పొందిన లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకుందాం. శిక్షణ తర్వాత తమకు లభించిన అవకాశాలు, నేర్చుకున్న నైపుణ్యాలు తమ జీవితాలను ఎలా మార్చాయి, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, వారికి ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే విందామా.
1: నా పేరు శ్రీవాణి, నేను తిరుపతిలో ఎంఆర్పి సర్కిల్లో ఉంటున్నాను. మా హస్బెండ్ జెంట్స్ సలూన్ నడిపేవాడు, నేను ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మా హస్బెండ్ ఒక్కటి సంపాదనే సరిపోదు, నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఇంట్లో నుంచి బయట పోయి నేర్చుకునే అంత టైం లేదు, ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు. దాని ద్వారా దగ్గరలో రాస్ బిల్డింగ్ లో నేర్పుతారని నాకు తెలిసింది, అక్కడ నేమ్ ఇచ్చేసి వెళ్లాను. నేను నాకు స్కిల్ ఇండియా మిషన్ రేసెస్ ద్వారా నాకు నేర్పుతారని తెలిసింది. అక్కడి నుండి సార్ నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు, వచ్చాను, నేను నేర్చుకున్నాను. నాకు బెనిఫిట్ ఏమంటే ఇక్కడ హాఫ్ డే హాఫ్ డే ఇచ్చేవారు. నాకు 2025 లో మార్చ్ ఏప్రిల్ లో ఫుల్ డే 45 డేస్ ఇచ్చారు నాకు. దానివల్ల నాకు చాలా ఉపయోగపడింది. నేను బయట వచ్చేదానికే భయపడేదాన్ని. ఇప్పుడు సొంతంగా పార్లర్ పెట్టుకుని మా హస్బెండ్ నేను జెంట్స్ లేడీస్ కలిపి పెట్టుకుని, మరి ఇంతకు ముందు భయపడేదాన్ని, నేను నేర్చుకుంటానో లేదో, అందుకే నేర్చుకుంటామని చాలా డౌట్ వచ్చింది నాకు. వచ్చిన 15 డేస్ కి నాకు చాలా బాగా ధైర్యం వచ్చింది. ఒకటేమంటే మనం ఇంట్రెస్ట్ గా బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. దానివల్ల ఇప్పుడు మా హస్బెండ్ నేను కలిపి పెద్ద పార్లర్ గా పెట్టుకుని రన్ చేసుకుంటాము. ఇద్దరిది కలిపి మంత్లీ 1 lakh కంపల్సరీ వస్తుంది మాకు. మేము చాలా బాగా పిల్లలకి ఎడ్యుకేషన్ కి మాకు ఇబ్బంది లేకుండా ఇద్దరు ఒకే చోట చేసుకుంటున్నాం. చాలా బాగా ఉంది. మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను వచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు రాస్ బిల్డింగ్ లో చాలా బాగా నేర్పించారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సార్ వాళ్ళు కలెక్టర్ గారు గాని మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. దీని ద్వారా మాకు లోన్ గాని వచ్చాయి. లోన్ తీసుకుని దానివల్ల మేము కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుని బాగా రన్ చేసుకుంటాం. దీనివల్ల చాలా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
2: నా పేరు తిరుపతి నదియా అండి. మాది తిరుపతే. మేముండేది వచ్చి సాయినగర్ లో. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చి నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నానండి. సో నాకైతే బాబు ఉన్నాడు. బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్. సో బాబు వచ్చిన తర్వాత ఏంటంటే జాబ్స్ కి వెయిట్ కి నాకు కుదరలేదు. ఎక్కడికి వెళ్ళినా గాని టైమింగ్ సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ 8 కంతా రావాలి, ఈవినింగ్ 6 దాకా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే బాబు చాలా సఫర్ అయిపోయేవాడు. దట్టు మా హస్బెండ్ కూడా టీచరే అండి. సో తనకి 4 కంతా వదిలేస్తారు. సో అప్పుడు నాకు ఏ జాబు కుదరలేదు. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దట్టు నాకు హ్యాండ్మేడ్ అంటే చాలా ఇష్టము, అది నేను చేస్తే ఇంకా చాలా ఇష్టం. సో దాంతో ఆలోచిస్తే నాకు మగ్గం వర్క్ నేర్చుకోవాలి, చెయ్యాలి అని అనిపించింది. సో ఇదైతే మన సొంత బిజినెస్, సో మన టైమింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు అనిపించింది. సో ఉద్దేశంతో ఏంటంటే చాలా షాపులు తిరిగాను, నిజంగానే తిరిగాను. బయట తిరిగినప్పుడు ఏమన్నారంటే కొంతమంది వచ్చి 15,000-20,000 మాకు మీరు పే చేస్తే 1 month కి 2 month కి నేర్పిస్తాము అని. కొందరు వచ్చి ఏంటంటే అసలు మేము నేర్పించము, ఇది లేడీస్ చేసే వర్క్ కాదు, మగ్గం వర్క్ అనేది హిందీ వాళ్ళు చేస్తారు, చాలా ఓపిక కావాలి అని చాలా చెప్పారు. మా వారైతే నేను తీసుకెళ్లమన్న ప్రతి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను, కానీ ఎక్కడ నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అప్పుడేంటంటే మా హస్బెండ్ కి ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇన్ని షాప్స్ తిరగాలి, ఇంతమందిని ఎందుకు అడగాలి, రాస్ ఉంది కదా, సో రాస్ దగ్గరికి వెళ్దాము, నాకు తెలిసి అక్కడ చాలా చేస్తారు, ఇంతకు ముందు కూడా చేస్తున్నారు అని చెప్పారు. సో అప్పుడు రాస్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే JSS జనశిక్షణ సంతానం. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. సో అప్పుడు వచ్చి సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో మాట్లాడితే వితౌట్ ఎనీ కాస్ట్ మీకు అసలు ఏ అమౌంట్ తీసుకోకుండా 3 months 90 వర్కింగ్ డేస్ ఉంటుంది, మీకు అన్ని నేర్పిస్తాము, అన్ని మేమే చెప్పిస్తాము, దట్టు మీకు సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాము, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో బుక్ లో రాయగానే లేట్ అవుతుందేమో ఇప్పుడే కదా అనుకున్నాం అనుకున్నాను, కానీ ఏం లేట్ అవ్వలేదు. నాకు కాల్ వచ్చిందండి రాస్ బిల్డింగ్ నుంచి, JSS స్కీమ్ నుంచి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ గురించి చెయ్యొచ్చని. సో వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. 3 months నాకేంటంటే టైమింగ్స్ బాగా సూట్ అయ్యాయి అనమాట. మార్నింగ్ 10 to 1. సో బాబుకి లంచ్ ప్రొవైడ్ చేయొచ్చు, స్కూల్ కి పంపించవచ్చు, హస్బెండ్ ని చూసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో 10 to 1 ఇక్కడికి వచ్చాను. 3 months బాగా నేర్పించారండి. ఆఫ్టర్ అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా స్టార్టింగ్ లో మిస్టేక్స్ డౌట్స్ ఏదున్నా మళ్ళీ కాల్ చేసినప్పుడు మాకు అవన్నీ కూడా రెక్టిఫై చేస్తా వచ్చారు. ముఖ్యంగా ఇది ఏంటంటే, చాలా మంది టైలరింగ్ గానీ మగ్గం వర్క్ గాని బ్యూటీషియన్ గాని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ చదువుకోని అమ్మాయిలు చేసేది అని చాలా మంది థర్డ్స్ లో ఉంటుంది, కానీ కాదండి, ఇది ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా చెయ్యొచ్చు. చాలా మంది మా అక్క వాళ్ళు, మా నైబర్స్, కొలీగ్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ టైమింగ్ సెట్ అవ్వలేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సో మేము వర్క్ బయట చేయలేకపోతున్నాం అని కూడా చాలా మంది చదువుకొని ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఇలాంటివి ఏంటంటే, మనం చదువుకున్నా చదువుకోకపోయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా మన సొంతంగా మన బిజినెస్, మన టైమింగ్స్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఒకరి కింద వర్క్ చేసి టైమింగ్ సెట్ అవ్వక ఇది చేయకుండా. సో ఏంటంటే, ఈ జేఎస్ఎస్ స్కీమ్ నుంచి మనకు వితౌట్ ఎనీ కాస్ట్ అన్ని నేర్పిస్తారండి. మేమైతే మగ్గం వర్క్ నేర్చుకున్నాము, చాలా బాగా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది, ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇక్కడ తర్వాత కూడా మేము అలానే కంటిన్యూ అయ్యి ఒక చిన్న బొటిక్ పెట్టామండి. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉమా దుర్గా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము, 9-10 మంత్స్ నుంచి చేస్తున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మా ఓన్ అనమాట, మేము నేర్చుకున్నాము, మాకి వర్క్ వచ్చు అనమాట. చూసే ప్రతి వాళ్ళు ఏంటంటే, ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఇది చేయగలుగుతుంది అని తెలీదు, వేసిస్తుంటే వావ్ నువ్వు వేసావా, నీకు ఇంత టాలెంట్ ఉందా అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే, వర్క్ కూడా చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లేదండి. సో నేనైతే చాలా ఇష్టపడి చేస్తున్నాను. సో వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ జేఎస్ఎస్ జనశిక్షన్స్ అంతా, అండ్ ఆల్సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రాస్ బిల్డింగ్ ఆల్సో.
3: నా పేరు నాంబాకం ఎన్ మంజుల, నాది తిరుపతి ఆటో నగరు అంబేద్కర్ కాలనీ. 2018 లో నాకు మ్యారేజ్ అయ్యింది. అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత నన్ను జాబ్కు పంపించలేదు. తర్వాత చిన్న పిల్లలు మా ఇంట్లో, నాకైతే ఎక్కడ వెళ్ళడానికి కుదరలేదన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ తరపున ఇక్కడ రాస్లో టైలరింగ్ కోర్సు నేర్పిస్తారు అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను, అంటే నాకు వచ్చిన దానికంటే కూడా ఇంకా బాగా ఎక్కువ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు షాప్ పెట్టుకోగలను, నేను కుట్టగలను, నేను అందరికీ చెప్పగలను అనే ఆలోచన నా దాంట్లో తట్టింది. తర్వాత ఈ కోర్సు అయిపోయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే ఉద్యమం సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను రీసెంట్ గానే షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను షాప్ రన్ చేసుకుంటున్నాను, మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. ఏం చేస్తా అన్నా గాని మా హస్బెండ్ వద్దు అన్నారు, కాబట్టి ఆయన తరపున నేను బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు బాగా పెట్టుకుని బాగా నేను స్వయంగా మంత్లీ 20,000 వరకు ఎర్న్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ రాస్ కి అలాగే ఈ స్కిల్ ఇండియా సంస్థకి నమస్కారము, కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్.
4: నా పేరు సలీమా, నేను మంగళం నుంచి వచ్చాను. నేను ఇంటి దగ్గరనే పిల్లలు చూసుకుంటూ ఉండేదాన్ని. సో మా హస్బెండే ఇంటిని మొత్తం చూసుకునేవాడు, ఏదన్నా అడిగితే ఖర్చులకి కొంచెం ఇబ్బంది పడేవాడు, తనకు వచ్చే శాలరీ సరిపోదన్నమాట. సో అప్పుడు అనిపించింది నేను కూడా ఏదన్నా కాస్త అతనికి సహాయంగా ఉండాలి అనుకున్నాను. సో రాసే సంఘంలో ఉండేదాన్ని. అప్పుడు తెలిసింది నాకు జేఎస్ సంస్థ స్కిల్ ఇండియా ద్వారా ఇట్లా బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తున్నారు అనేది. సో అక్కడికి వచ్చిన తర్వాత, రాసి సంఘం దగ్గరికి వచ్చిన తర్వాత రాసి బిల్డింగ్ దగ్గర నెంబర్ ఇచ్చిపోయాను. తర్వాత వచ్చి కాల్ చేశారు నాకు. సో రిటర్న్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. దాని ద్వారా బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. సో నేర్చుకోవడమే కాదు, నలుగురితో మాట్లాడాలంటే కూడా కాస్త భయంగా ఒక స్టేజ్ ఫియరెన్స్ అనేది ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో కొంచెం మింగిల్ అవడంతో కొంచెం బాగుండే. సో దాని ద్వారా కోర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత వెంటనే రాశిలో స్టార్టింగ్ జాయిన్ అయినాం కాబట్టి నాకు లోన్ ఇచ్చినారు 20,000. దాంట్లో పెట్టుకుని ధైర్యం చేసేసి మా హస్బెండ్ అడిగిన తర్వాత ఓకే పెట్టుకో అనేసి అన్న తర్వాత నేను స్టార్ట్ చేశాను. ప్రజెంట్ నాకు ఒక 10,000 వస్తుంది. సో థ్యాంక్స్ చెప్తాను నేను స్కిల్ ఇండియా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గానీ రాష్ట్ర గవర్నమెంట్ గానీ ఇలాంటివి మరిన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా లాంటి ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారు. సో 1 రూపాయి అయినా కూడా హస్బెండ్ అడిగి తీసుకోవాలంటే ఇచ్చే అతనైతే ఇవ్వగలుగుతారు, ఇవ్వలేని పరిస్థితి అయితే నెక్స్ట్ టైం చూద్దామంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని నేను అంటున్నాను. సో ఇంట్లో ఉండడం ఖాళీ టైంలో మీకు కుదిరిన టైంలోనే మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నాలాగా 10,000 అనేది మీరు ఒక లక్షల్లో సంపాదించాలని అనుకుంటున్నాను.
5: అందరికీ నమస్కారం. నా పేరు కుట్టెప్ప గారి శ్రీ హిమలత, తిరుపతి చిగురువాడ కొత్తూరు గ్రామం నుంచి వచ్చాను. ఈ రాస్ జనశిక్షణ సంస్థ గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే, మా పరిస్థితులను బట్టి మా తోడుకోడలను అడిగాను, ఈ విధంగా ఎక్కడైనా ఆపర్చునిటీ దొరుకుతుందా ఏదైనా నేర్చుకునేదానికి, మనం డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేదానికి వేలు వేలు పెట్టి నేర్చుకునేంత స్తోమత మనకి లేదు. ఎక్కడైనా డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేది ఎడైనా ఉంటే చెప్పవా అనేసి అని చెప్పాను తనకి. తన పేరు రేవతి. తను తెలుసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకొని నాకైతే చెప్పింది, మేము ఈ రాజ సంస్థకు వచ్చి నేమ్ రిజిస్టర్లో నేమ్స్ రాసేసి వెళ్ళాము. తర్వాత మాకు కాల్ చేశారు. కాల్ చేస్తే మేమిద్దరం వచ్చి నేర్చుకున్నాము. కానీ నేను ఇప్పుడు అన్ని 6 నెలల కోర్సు అన్నమాట, టైలరింగ్ బ్యూటిషియన్ ఆరి వర్క్ అట్లా 6 నెలల కోర్సులు నేర్చుకుని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి నేర్చుకుని టైం పట్టినా సరే అవన్నీ సాధించుకున్నాను. సాధించుకొని ఇప్పుడు టైలరింగ్ ఆరి వర్క్ అన్ని ఒకే షాప్లో పెట్టుకొని రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో డబ్బులు సంపాదన లేకుండా నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎట్లా బయటపడ్డానంటే ఈ రాజ సంస్థకి వచ్చి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా నేను వచ్చే ఛార్జీలు తప్పనిస్తే మిగతా ఏది నేను ఖర్చు పెట్టలేదు. పిఎం విశ్వకర్మ నుంచి మేము 100,000 రూపాయలు ఉపాధి పొందాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ విశ్వకర్మ మళ్ళీ స్టార్ట్ చేశారు. దాంట్లో కూడా మేము లబ్ధి పొందాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
0: నైపుణ్యాభివృద్ధి అనేది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి పునాది, ఉపాధికి మార్గం, స్వయం సమృద్ధికి సాధనం, అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన అడుగు. మన వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా తప్పకుండా యువత అందరూ చదువుతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ తమ వంతు కృషి చేయాలని ఆశిస్తూ నమస్కారం.
6: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
7: ఆకాశవాణి సమయం 8:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

అభిరుచి. శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం.

ముందుగా వింటున్న పాట నర్తనశాల చిత్రం నుంచి. కోరుతున్నవారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం శ్రీరామ్ వసంత భారతి లాస్య సాస్విక హనుమండ్రు హరీష్ అరుణ్ అజయ్ శ్రీకాంత్ చారి శ్రీనివాస్ చారి

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధుర

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

తరువాతి పాట ఘరానామొగుడు చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు. కోరుట్ల రామ్నగర్ నుంచి జగిత్యాల జిల్లా బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, నారాయణ, రమ్య, త్రివేణి, రాఘవాచారి, సూర్యకళ, భాగ్యవీరాచారి. ఇప్పుడు వినండి మీరు కోరిన పాట.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: దరమాండ్ షాప్,
4: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
3: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
4: ఏకైక కంపెనీ షోరూమ్
3: దరమాండ్ షాప్,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

ఇప్పుడు వినండి, కొండవీటి సింహం చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి జగిత్యాల జిల్లా జాపా భూమేశ్వర్ భూలక్ష్మి శశాంక్ అద్వైత్ దాసరి రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ సహస్ర నరసయ్య పద్మ శ్రీహర్షిణి శ్యామల భారతి హరిప్రియ విజయరాణి ఆనంద్ సరోజిని భార్గవి. వినండి మీ ఇష్టమైన పాట.

0: ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

0: తరువాతి పాట ఇప్పుడు వినండి. గుణాచిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుంచి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్య, లత.
1: లెటర్
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లేక కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలికల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి, మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నాచోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

చివరిగా మీరు వింటున్న పాట ఎర్రమలెలు చిత్రం నుంచి. కోరుతున్నవారు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య. వీరు పడకల్ గ్రామం నుంచి కోరుతున్నారు.

సమయాభావం వల్ల ఈ పాటని పూర్తిగా వినిపించలేకపోతున్నాను. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గేయాలు

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అర్హులైన విద్యార్థులు నవంబర్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. SBI, the banker to every Indian.

0: ఈ ప్రసారంలో 10 గంటలకు మధుర గీతాల్లో నాగూర్ బాబు గారు ఆలపించిన మధుర గీతాలు వింటారు.
1: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఐఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18%

0: కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
1: ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి మధుర గీతాలు. ఈరోజు నాగూర్బాబు పాడినటువంటి మధుర గీతాలు వింటారు. ముందుగా వినండి అన్నమయ్య చిత్రం.

నాగూర్ బాబు గారు 50,000 పాటలు పైగా పాడారు. 300 పైగా పాటల ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు, తమిళ, మలయాళ, ఒరిస్సా భాషల్లో, ఒరియా భాషల్లో వారు చాలా పాటలు పాడారు. 1965 26వ తేదీన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పుట్టారు. తండ్రి రసూల్, తల్లి షాహిద, ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. షాహిద్ సుకూర్, తండ్రి హార్మోనిస్ట్, తల్లి రంగస్థల నటి మరియు తోలుబొమ్మలాట కళాకారిణి. నాగూర్ బాబు గారి మను అని ఇళయరాజా గారు నామకరణం చేశారు. ఆయన అసలు పేరు నాగూర్ బాబు. ఇప్పుడు వినండి ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి.

విజయవాడలో నేదునూరి కృష్ణమూర్తి వద్ద కర్ణాటక సంగీతం అభ్యసించారు. 1979లో మీరా సినిమాలో నాగూర్ బాబు గారి తల్లికి దాసర్ నారాయణరావు గారు అవకాశం ఇచ్చారు. తల్లితో పాటు అదే సినిమాలో బాలనటుడిగా అవకాశం దొరికింది. ఇలా రంగూన్ రౌడీ, చైర్మన్ బలే భుల్లోడు,

తరం మారింది, కేటుగాడు, మరికొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించారు. వినండి మరో పాట, సింధూర పువ్వు చిత్రం నుంచి.

మను ఒక ఆడది ఒక మగవాడు అనే చిత్రంలో మొదటిసారిగా అప్పగింత పాట పాడారు. సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ వద్ద పనిచేశారు. ఆయన దగ్గర సంగీతంలో బార్ కౌంటింగ్, స్వరకల్పన నేర్చుకున్నారు. తన అన్నయ్య తబలిస్ట్ కావడంతో అవకాశం కోసం అడగడానికని సంగీత దర్శకుడు చక్రవర్తిని సంప్రదించారు. అన్న కోసం హార్మోనియం వాయిస్తూ పాడడంతో ఆ పాట విన్న చక్రవర్తి ఆయన తన వద్ద అసిస్టెంట్గా చేర్చుకున్నారు. చక్రవర్తి వద్ద సాంగ్ మార్కింగ్, ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో నైపుణ్యాన్ని సంపాదించారు మను. మరో పాట వినండి, ఇది పెళ్లి పందిరి చిత్రం నుంచి. ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు.

1986 సంవత్సరం నాటికి మను మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇళయరాజా నాగూర్బాబు పేరును మనుగా మార్చారని ముందే చెప్పుకున్నాం కదా. 1985 సంవత్సరం జూన్ 9వ తారీఖున వారి సమీప బంధువు అయిన జమీలాను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి సాక్షి సంతకాలు చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలకు కూడా డబ్బింగ్ చెప్పారు. వినండి మరో పాట నిర్ణయం చిత్రం నుంచి.

కార్యసిద్ధి జరగాలంటే ఓర్పు అవసరం అంటారు మనం. తెలుగోడు అనే సినిమా నిర్మించి ఆర్థికంగా నష్టపోయారు మను. తనకు సరస్వతీదేవి భోజనం పెడుతోంది అంటారు నాగూర్బాబు. తనతో ఎవరైనా ఫోటో అడిగితే తీయించుకోవడానికి అదృష్టంగా భావిస్తానని అంటారు నాగూర్బాబు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవడం తనకిష్టమని అంటారు. వినండి మరో పాట.

ఉన్నదాంతో సంతోషపడితే అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చు అని చెబుతారు మను. తన భార్య తనకు అనుకూలంగా ఉంటుందని ఎంతమంది స్నేహితులు వచ్చినా అభిమానంతో వంట చేసి పెడుతుంది.

దీపావళి, దసరా పండుగలు జరుపుకుంటారు. తిరుపతి, శబరిమలై కూడా వెళ్తారు. కులము, మతము అనేవి మానవ జీవితంలో ఒక భాగమని, అవే జీవితం కాకూడదని ఆయన అభిప్రాయం. ఇప్పుడు వినండి మరో పాట దళపతి చిత్రం నుంచి. ఆయనతో కలిసి స్వర్ణలత పాడారు.

చిన్నప్పటి నుండి కష్టం విలువ తెలిసిన పిల్లలు తప్పుదోవ పట్టరని, తాను నమ్ముతానని అంటారు మను. ఆయన తన చిన్ననాటి మిత్రులతో ఇప్పటికీ కలిసిమెలిసి తిరుగుతారు. స్నేహానికి హోదాతో పనిలేదని, అందరము మనుషులమేనని ఆయన అంటారు. వినండి మరో పాట, లంకేశ్వరుడు చిత్రం నుంచి ఎస్ జానకితో కలిసి పాడిన పాట.

నాగూర్ బాబుకి ఇద్దరు మగపిల్లలు, ఒక కుమార్తె. కుమార్తె సింగర్ కాగా ఒక కుమారుడు తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. వినండి మరో పాట పెళ్లి చిత్రం నుంచి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమణి పురస్కారాన్ని అందుకున్నారు. జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా నిండైన మనిషిగా, విశాల హృదయుడుగా ఈ స్థాయికి చేరుకున్నారు ఆయన. ఈనాటి ఈ పాటతో మధుర గీతల కార్యక్రమం సమాప్తమవుతుంది.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారం అవుతాయి.

నిజామాబాద్ కేంద్రం. సమయం 11:10:32. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:50 ఎఫ్ఎం రేడియో 103.2 MHz న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.